ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు మాసం 20వ రోజు గురువారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలందరూ 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విందాం.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
3: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
1: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
0: శ్రోతల్లారా, ఈరోజు మన క్షేత్రదర్శిని ప్రయాణం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి. ఇక్కడ దట్టమైన అడవుల మధ్య కొండపై కొలువై ఉన్నారు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఉగ్రరూపం. కానీ మల్లూరులో స్వామివారిని దర్శించుకుంటే ఆ ఉగ్రరూపం వెనక ఉన్న కరుణ కూడా మనకి గుర్తొస్తుంది. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉండటమే కాదు, ఆయన విగ్రహానికి సంబంధించిన కొన్ని విశేషాలు భక్తులని ఆశ్చర్యపరుస్తాయి. ఒకవైపు కొండ, మరోవైపు అడవి, మధ్యలో నరసింహస్వామి సన్నిధి. ఈ వాతావరణమే ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఈరోజు మన క్షేత్ర దర్శినిలో మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఆ నరసింహస్వామిని మనసారా స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, మల్లూరు క్షేత్రం గురించి మాట్లాడుతుంటే హేమాచలం అనే పేరు కూడా మనకి వినిపిస్తుంది కదా. స్థానిక స్థల పురాణం ప్రకారం ఈ కొండకి అగస్త్య మహర్షి హేమాచలం అనే పేరు పెట్టారని చెప్తారు. అలాగే రామాయణ కాలానికి ఈ ప్రాంతాన్ని అనుసంధానించే కథనాలు కూడా ఉన్నాయి. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ అడవి ప్రాంతంలో శ్రీరాముడు సంచరించాడని, కరుడు, దూషణుడు వంటి రాక్షసులని సంహరించిన ప్రాంతంతో ఈ ప్రదేశానికి సంబంధం ఉందని చెప్తుంటారు. ఇవన్నీ మనం చారిత్రక ఆధారాలుగా కాకుండా తరతరాలుగా ఈ ప్రాంతంతో ముడిపడిన స్థల పురాణాలుగా చూడాలి. అయితే ఒక విషయం మాత్రం నిజంగా ఆసక్తికరం. ఇంత దట్టమైన అడవిలో కొండపై ఇంత పురాతనమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఉండటం ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మనకి తెలియజేస్తుంది. అందుకే మల్లూరు అంటే కేవలం ఒక ఆలయం కాదు, పురాణ విశ్వాసాలు, ప్రకృతి, చరిత్ర ఇవన్నీ కలిసిన ఒక క్షేత్రం. ఆ హేమాచల నరసింహరుడిని స్మరిస్తూ మరో భక్తి గీతాన్ని విందాం.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన

0: మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955092 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
2: Really? Tell me!
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow! So it's like a cultural adda on radio.
1: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam! Telangana's heartbeat on air.
0: Srotillara. ఇప్పుడు మల్లూరు ఆలయం గురించి చెప్పుకోబోయే ప్రత్యేకత వింటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడి శ్రీ నరసింహస్వామి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూగా వెలిసిందని భక్తుల విశ్వాసం. అయితే ఈ విగ్రహానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే, స్వామివారి శరీర భాగం రాతి విగ్రహంలా గట్టిగా కాకుండా మానవ చర్మంలా మెత్తగా అనిపిస్తుందని అక్కడి సాంప్రదాయంలో చెప్తారు. ప్రత్యేకంగా పొట్ట భాగం దగ్గర ఈ మృదుత్వాన్ని భక్తులు విశేషంగా భావిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతోంది, ఎందుకు ఇలా ఉంది అనే ప్రశ్నలకి ఖచ్చితమైన శాస్త్రీయ సమాధానం చెప్పడం కంటే అక్కడి భక్తుల విశ్వాసంలో ఈ విషయం ఎంత ప్రత్యేకమైనదో చెప్పడం ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా మనం చూసే రాతి విగ్రహాలకి భిన్నంగా మల్లూరు స్వామివారి రూపానికి సంబంధించిన ఈ ప్రత్యేకతే ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది.

శ్రోతల్లారా, మల్లూరు స్వామివారి నాభి ప్రాంతం నుంచి ఒక రకమైన ద్రవం వెలువెడుతుందని అక్కడి భక్తుల విశ్వాసం. ఈ ద్రవానికి చందన సువాసన ఉంటుందని కూడా స్థానికంగా చెప్తారు. అందుకే అక్కడ చందనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ విషయాన్ని భక్తులు స్వామివారి మహిమగా భావిస్తారు. నాభి నుంచి వెలువడే ఆ ద్రవాన్ని పవిత్రంగా భావించి చందనాన్ని స్వామివారికి సమర్పించడం ఈ క్షేత్రంలోని ప్రత్యేకమైన ఆచారాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఇలాంటి అనుభవాలు ప్రతి ఆలయంలో కనిపించవు కదా. ఒకవైపు స్వయంభూ నరసింహస్వామి, మరోవైపు మానవ చర్మంలా అనిపిస్తుందని చెప్పబడే విగ్రహం, దానికి తోడు నాభి ప్రాంతానికి సంబంధించిన ఈ విశేషం. అందుకే మల్లూరు నరసింహస్వామి క్షేత్రం గురించి విన్నవాళ్లలో ఆ ఆలయం ఒకసారి చూడాలి అనే ఆసక్తి కలుగుతుంది. ఆ స్వామివారి దివ్య సన్నిధిని మనసులో తలుచుకుంటూ మరో మధురమైన భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, మల్లూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆలయం మాత్రమే కాదు, అక్కడి ప్రకృతి కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆలయానికి సమీపంలో చింతామణి జలధార ఉంది. ఇది సహజంగా ప్రవహించే నీటిధారగా పరిశోధన సమాచారంలో కూడా నమోదైంది. ఈ నీటిని అక్కడి ప్రజలు పవిత్రమైనదిగా భావిస్తారంట. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. అందుకే చాలామంది భక్తులు ఈ నీటిని తీర్థంగా తీసుకెళ్లడం, స్నానం చేయడం చేస్తుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మల్లూరు కొండ ప్రాంతం ఔషధ మొక్కలకి కూడా ప్రసిద్ధి. అక్కడ పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల జాతులు ఉన్నాయని పరిశోధనల్లో నమోదైంది. అంటే మల్లూరులో భక్తి మాత్రమే కాదు, ప్రకృతితో మనకున్న అనుబంధం

అందం కూడా కనిపిస్తుంది. కొండపై నరసింహస్వామి సన్నిధి, పక్కనే అడవి నిశ్శబ్దం, అక్కడి నుంచి ప్రవహించే చింతామణి జలధార. ఒక్కసారి అక్కడ నిలబడి చూస్తే మనసుకి ఒక ప్రశాంతత కలగకుండా ఉంటుందా చెప్పండి. ఆ ప్రకృతి మధ్య కొలువైన నరసింహస్వామిని స్మరిస్తూ మరో భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, మల్లూరు క్షేత్రం అంటే నరసింహస్వామి మాత్రమే కాదు, అక్కడి మరో ప్రత్యేకమైన దైవరూపం కూడా భక్తులని ఆకట్టుకుంటుంది. ఆలయానికి సమీపంలో రాతిలోనే ఏర్పడిన ఉగ్ర ఆంజనేయ స్వామి రూపం ఉంది. రాతిలో సహజంగా కనిపించే ఆ రూపం ఈ మొత్తం క్షేత్రానికి మరింత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇస్తుంది. ఇక ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, దట్టమైన అడవి మధ్య కొండ, ఆ కొండపై 10 అడుగుల నరసింహస్వామి, దగ్గరలో రాతిలోనే కనిపించే ఆంజనేయ స్వామి రూపం, ఎత్తైన ధ్వజస్తంభం. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే కేవలం గర్భగుడిలో స్వామివారిని చూడటం కాదు, మొత్తం క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా ఆస్వాదించడం. ఒక క్షేత్రం ఎంతటి భక్తి కేంద్రంగా ఉందో తెలుసుకోవాలంటే అక్కడ జరిగే ఉత్సవాల సమయంలో కనిపించే భక్తుల సందడిని చూస్తే అర్థమవుతుంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైశాఖ మాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్సవాల సమయంలో తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని పరిశోధన పత్రికా కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్వామివారి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవ కార్యక్రమాలతో ఆ కొండ ప్రాంతమంతా భక్తి వాతావరణంతో నిండిపోతుంది. అక్కడి అడవి వాతావరణం, భక్తుల సందడి, స్వామివారి ఉత్సవాలు ఇవన్నీ కలిసినప్పుడు మల్లూరు క్షేత్రం ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా కనిపిస్తుంది. అందుకే ఈ బ్రహ్మోత్సవాల కోసం చాలామంది భక్తులు ముందుగానే మల్లూరు వెళ్ళాలని అనుకుంటారు. స్వామివారి ఉత్సవ వైభవాన్ని మనసులో ఊహించుకుంటూ ఇప్పుడు మరో భక్తి గీతాన్ని విందాం.

శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, 23240853, 29550923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

Rainbow 101.9. గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ ని హెల్దీ థాట్స్, హ్యాపీ వైబ్స్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది విఆర్జే మధు. సో న్యూ మార్నింగ్, న్యూ ఎనర్జీ, అండ్ టుడే మన హెల్దీ మార్నింగ్ లో ఒక వెరీ సింపుల్, వెరీ ఫెమిలియర్ కానీ సూపర్ యూస్ఫుల్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అటుకులు ఉప్మా. అటుకులు అంటే మనకి చాలా కామన్ ఫుడ్, కానీ బిజీ మార్నింగ్లో త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలంటే అటుకులు ఎంత హ్యాండీగా ఉంటాయో తెలుసా? సో ఈరోజు మన హెల్దీ మార్నింగ్లో అటుకులని సింపుల్గా కాదు, కొంచెం హెల్దీ ట్విస్ట్తో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మరి ఈ లైట్ అండ్ లవ్లీ మార్నింగ్ని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దామా? మీకోస ఒక వండర్ఫుల్ ట్రాక్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మన జనరంజని. వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నచ్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో అటుకులు ఉప్మా పేరు వినగానే చాలామందికి వెంటనే చైల్డ్హుడ్ బ్రేక్ఫాస్ట్ మెమరీస్ గుర్తొస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు మన హెల్దీ మార్నింగ్లో వచ్చేసింది రెసిపీ టైం. ఈరోజు మనం మాట్లాడుకున్న అటుకులు ఉప్మాని అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్, స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినేయండి. ముందుగా కావాల్సినవి అటుకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఉప్పు, నూనె, కొత్తిమీర, నిమ్మకాయ. మీకు ఇష్టమైతే క్యారెట్, బఠానీ, క్యాప్సికం, బీన్స్ లాంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ముందుగా అటుకుల్ని ఒకసారి నీళ్లతో మెల్లిగా కడిగి వెంటనే నీళ్ళని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. అటుకులు మెత్తగా ఉంటే చాలు, కానీ మరీ ఎక్కువగా నానితే ముద్దగా అయిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత

పల్లీలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు కాస్త కరకరలాడుతూ ఉంటే అటుకుల ఉప్మాకి రుచి ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తగా అయ్యాక మీకు కూరగాయలు ఇష్టమైతే ఇప్పుడు క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాప్సికం లాంటివి వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కొద్దిసేపు వేగిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగిన పెట్టుకున్న మనకి అటుకులు ప్యాన్లో వేసి అన్నింటినీ మెల్లిగా కలుపుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్పున, అటుకుల్ని ఎక్కువగా కలపకండి. అలా చేస్తే అవి విరిగి ముద్దగా అయిపోతాయి కాబట్టి మెల్లగా కలుపుతూ ఉంటే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరసం పిండితే అటుకుల ఉప్మాకి మంచి రుచి వస్తుంది. అంతే లిజనర్స్, మన హాట్ హాట్ అటుకుల ఉప్మా రెడీ. పక్కన కొంచెం పెరుగు పెట్టుకుని తిన్నా బాగుంటుంది, లేదా మీకు నచ్చిన పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కి టైం లేదు అని వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ప్రిపరేషన్ ఉంటే ఈ అటుకుల ఉప్మాని క్విక్గా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ డెలీషియస్ రెసిపీతో మీ మార్నింగ్కి కూడా ఒక సూపర్ ఎనర్జెటిక్ మెలడీ రెడీగా ఉంది. లెట్స్ ఎంజాయ్.

0: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 09 23 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: హే దేర్, డూ యూ అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, దే కెన్ ఓన్లీ బి టేస్టెడ్? విత్ అ పించ్ ఆఫ్ హిస్టరీ, అ స్పూన్ఫుల్ ఆఫ్ కల్చర్ అండ్ విత్ అ హోల్ లాట్ ఆఫ్ ఫ్లేవర్, every dish has a tale to tell of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless street side favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. సో అటుకులు ఉప్మాలో హెల్త్ బెనిఫిట్ ఏముంది అని ఆలోచిస్తున్నారా? హియర్ ఈజ్ యర్ న్యూట్రిషియస్ ఇన్ఫో. అటుకుల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే మన బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి యూస్ఫుల్. ప్లెయిన్ అటుకులు మాత్రమే తినడం కంటే బ్రేక్ఫాస్ట్ని ఇంకా బ్యాలెన్స్డ్గా చేయడానికి ప్రోటీన్, వెజిటబుల్స్ లాంటివి యాడ్ చేయడం మంచిది. అందుకే మన అటుకులు ఉప్మాలో గ్రీన్ పీస్, స్ప్రౌట్స్ లేదా మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తే బ్రేక్ఫాస్ట్కి ఇంకొంచెం న్యూట్రిషన్ వస్తుంది అన్నమాట. కార్బ్స్ ఫర్ ఎనర్జీ, వెజిటబుల్స్ నుంచి ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియన్స్, పీనట్స్ ఆర్ స్ప్రౌట్స్ నుంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. అంటే మన సింపుల్ అటుకులు ఉప్మాని మనమే కొంచెం స్మార్టర్ బ్రేక్ఫాస్ట్గా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు హెల్దీ టాక్కి కొంచెం పాజిట్ చేద్దాం, ఎందుకంటే మన లిజినెస్ అందరి కోసం అనేది లవ్లీ మెలడీస్ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్ ది మెలడీ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ అర్జు వధు. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి లిజనర్స్, స్టేడియంలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్, కోర్ట్ మీద షటిల్ స్పీడ్కి కళ్ళతో ఫాలో అవ్వడం కూడా కష్టమే. ఒక్క పాయింట్ కోసం ప్లేయర్స్ ఇచ్చే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అలాంటి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ యాక్షన్ ఇప్పుడు మన దేశంలోని ఢిల్లీలో జరుగుతుంది. BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 మన ఇండియన్ షట్లర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఈ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఈ స్పోర్టింగ్ యాక్షన్కి సంబంధించిన తాజా అప్డేట్స్తో ఇప్పుడు ఢిల్లీ నుంచి మీకోసం 7:30 నుండి 7:40 వరకు స్పెషల్ రిలే అయితే ఉంది. లెట్స్ గెట్ ది ఇన్ఫర్మేషన్. స్టే ట్యూన్ టు రెయిన్బో 101.9 FM.

0: FM Rainbow 101.9.
1: When the drums beat at Bonnaloo, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
2: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో మన అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంటుంది, ఒక బ్రేక్ఫాస్ట్ నచ్చిందనుకోండి అదే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే బ్రేక్ఫాస్ట్ కావాలి, అదే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం. కానీ హెల్దీ ఈటింగ్లో వెరైటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అటుకులు ఉప్మా, రేపు పెసరట్టు, ఇంకో రోజు ఇడ్లీ, మరో రోజు మిల్లెట్ దోశ లేదా ఎగ్స్ విత్ హోల్ గ్రెయిన్ టోస్ట్, ఇలా బ్రేక్ఫాస్ట్లో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తే డిఫరెంట్ న్యూట్రియన్స్ పొందే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాగే బ్రేక్ఫాస్ట్ని జస్ట్ టీ అండ్ బిస్కెట్స్తో ఫినిష్ చేయడం లేదా మార్నింగ్లో పూర్తిగా స్కిప్ చేయడం, ఇవి మనం అవాయిడ్ చేయాల్సిన హ్యాబిట్స్. మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్కి టైం కేటాయించండి. అండ్ రిమెంబర్, బ్రేక్ఫాస్ట్ అంటే పెద్ద ప్లేట్ నిండా ఫుడ్ ఉండాలి అనేది ఏం లేదు. రైట్ ఫుడ్, రైట్ పోర్షన్, రైట్ కాంబినేషన్. మరీ హెల్దీ రిమైండర్తో మనం మార్నింగ్ని ఇంకా బ్యూటిఫుల్గా చేసే ఇంకొక సాంగ్ అయితే రెడీగా ఉంది. హియర్ ఈజ్ యువర్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. ఇప్పుడు అసలు యాక్చువల్లీ మార్నింగ్ నుండి చూస్తుండగానే మన హెల్దీ మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ ట్రెండింగ్ వచ్చేసింది. సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోకి తీసుకొచ్చింది ఏంటి, చాలా సింపుల్, మనందరికీ ఫెమిలియర్, అటుకులు ఉప్మా. సో అటుకుల నుంచి ఎనర్జీ ఇచ్చే కార్బోహైడ్రేట్స్, వెజిటేబుల్స్ నుంచి ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియన్స్, పీనట్స్, స్ప్రౌట్స్ లాంటి అడిషన్స్ నుంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్, ఇలా మన సింపుల్ బ్రేక్ఫాస్ట్ని మనమే బ్యాలెన్స్డ్గా మార్చుకోవచ్చు. అండ్ ది బెస్ట్ పార్ట్, ఇది మన ఇంట్లో యూజువల్లీ ఉండే ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీకెండ్ ఒకసారి సింపుల్ అటుకులు ఉప్మా ట్రై చేయండి, వెజిటేబుల్స్ యాడ్ చేయండి, పీనట్స్ ఆర్ స్ప్రౌట్స్తో కొంచెం ప్రోటీన్ బూస్ట్ ఇవ్వండి, హాట్ హాట్గా ఎంజాయ్ చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బిగినింగ్ అండ్ హెల్దీ స్టార్ట్ టు యువర్ డే. ఇక ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని కంటిన్యూ చేస్తూ లిజనర్స్ అందరి కోసం అన్నదర్ బ్యూటిఫుల్ మెలడీ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో 13,041 కోట్ల విలువైన 4 రైల్వే 1 హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఏపీలో 8 జిల్లాల గుండా 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు సాగుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి షిన్ జీరో కొయిజుమితో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు, సముద్ర భద్రత సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యాల పెంపు వంటి అంశాలపై వీరు చర్చించనున్నారు. ప్రైవేట్ భూములు 22A జాబితాలో చేర్చి 30% కమిషన్లు, సెటిల్మెంట్లు చేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీనిపై పోరాటానికి తెలంగాణ భవన్లో 10 మంది న్యాయవాదులతో బీఆర్ఎస్ లీగల్సెల ద్వారా ఉచిత సేవలు అందిస్తామన్నారు. ఈ సమస్యకు కారణమైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి, ప్రయాణికులకు సదుపాయాలు, క్షేత్రస్థాయి అంశాలపై తెలంగాణ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో ఈరోజు ఉదయం 10:30 సమావేశం ప్రారంభించనుంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ, రాజ్యసభ సభ్యుల్ని ఆహ్వానించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జమ్మూకాశ్మీర్ భారత్లో అత్యంత సుందరమైన ప్రాంతమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కొనియాడారు. అక్కడి పర్యటనలపై విధించిన ప్రయాణ హెచ్చరికలు పునఃసమీక్షిస్తామని చెప్పారు. ఆ ప్రాంత భద్రతకు ప్రధాని మోదీ, సీఎం ఒమర్ అబ్దుల్లా తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్బీఐ, బీఎస్బీడీ ఖాతాదారులకు 1 అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. నెలకుచితంగా 4 సార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకోవచ్చు. ఆపై ప్రతి విత్డ్రాయల్పై ₹15 ఛార్జ్ పడుతుంది. ఈ ఖాతాకు కనీస నిల్వ, ఏటీఎం నిర్వహణ ఛార్జీల నిబంధనలు వర్తించవు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు 5-3 తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్, అభిషేక్ 2 గోల్స్తో రాణించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 6 పాయింట్లు సాధించిన భారత్ గ్రూప్ డీలో 2వ స్థానంలో 2వ రౌండ్లో ప్రవేశించింది. కెనడా క్రీడాకారిణి వెన్ యూ జాంగ్

21-16 తేడాతో ఓడించి పివి సింధు మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ చేరారు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో అద్భుత ఆటతీరుతో ఎగ్గిన 9వ సీడ్ సింధు తదుపరి రౌండ్లో చైనాకు చెందిన వాంగ్ జియూతో తలపడనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితులలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223295509 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
4: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
5: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
4: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం బ్రేక్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం ఇప్పటిదాకా అంతా అటుకులు ఉప్మా బ్రేక్ఫాస్ట్ గురించి, దాని న్యూట్రిషియస్ బెనిఫిట్స్ గురించి, అది ఎలా చేయాలి, ఇలా చాలా విషయాలైతే మాట్లాడుకున్నాం కదా. కానీ కొంతమంది అనుకుంటుండొచ్చు, మధు గారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మార్నింగ్ మాకు అస్సలు టైం ఉండదు కదా, మరి బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి అని చాలామంది అనుకుంటుండొచ్చు. అందుకే మా లిజినర్స్ అందరి కోసం కొన్ని క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ తెచ్చేసాను. పెద్దగా కుకింగ్ చేయాల్సిన పని లేదు, కొంచెం ముందే ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ది బనానా ప్లస్ పీనట్స్ ప్లస్ మిల్క్. ఒక బనానా తీసుకొని పక్కన కొంచెం పీనట్స్, ఒక గ్లాస్ మిల్క్, అంతే, చాలా సింపుల్. కానీ మార్నింగ్లో ఏమీ తినకుండా బయటికి వెళ్ళడం కంటే ఇది డెఫినెట్లీ బెటర్ ఆప్షన్ కదా. ఇంకో ఈజీ ఆప్షన్, కర్డ్ అటుకులు. అటుకుల్ని ఒక్కసారి వాష్ చేసి కర్డ్, కొంచెం సాల్ట్, అనియన్, కొరియాండర్ కలిపేస్తే అయిపోతుంది, కుకింగ్ కూడా అవసరం లేదు. మూడోది బాయిల్డ్ ఎగ్ ప్లస్ హోల్ వీట్ బ్రెడ్. బాయిల్డ్ ఎగ్స్ మార్నింగ్లో బ్రెడ్తో తీసుకోవడానికి లిటరలీ 2 మినిట్స్. పక్కన ఒక ఫ్రూట్ పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా బాగుంటుంది. సో మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్లీ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది కాంప్లికేటెడ్ రెసిపీ కాదు, కొంచెం ప్లానింగ్ అండ్ సింపుల్ చాయిసెస్. ఒక చిన్న థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ అండ్ ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ కూడా ఉండేలా చూసుకుంటే మన మార్నింగ్ మీల్ మరింత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకే టైం లేదు అనకుండా మీకు సూట్ అయ్యే ఒక క్విక్ ఆప్షన్ పిక్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకోండి, ఆ తర్వాతే మీ బిజీ డేని స్టార్ట్ చేయండి. మరి ఈ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ తర్వాత మన మార్నింగ్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేద్దామా? హియర్ ఈజ్ యువర్ ఫేవరెట్ ట్రాక్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085.

FM Rainbow 101.9 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. స్టూడియోలో టైం అయితే 8:19 చూపిస్తుంది. మనం ఇప్పుడు వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాం. సో డియర్ లిజనర్స్, ఈరోజు August 20. సో ఈరోజు డే స్పెషల్ ఏంటో చెప్పండి చూద్దాం. ఎస్, ఈరోజు వరల్డ్ మస్కిటో డే. వరల్డ్ మస్కిటో డే కూడా ఉంటుందా అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఉంటుంది. ఈ డేకి రీజన్ ఏంటంటే 1897లో ఇదే రోజున సర్ రొనాల్డ్ రోస్ అనే డాక్టర్ చేసిన డిస్కవరీ. ఆయన ఫీమేల్ అనోఫిలస్ మస్కిటోని మలేరియా ట్రాన్స్మిషన్లో కీ రోల్ ప్లే చేస్తుందని కనుక్కున్నారన్నమాట. ఆ డిస్కవరీ తర్వాత మలేరియాని ప్రివెంట్ చేయడం, కంట్రోల్ చేయడం గురించి ప్రపంచానికి చాలా క్లారిటీ వచ్చింది. అందుకే ఆయన చేసిన వర్క్ని గుర్తు చేసుకుంటూ August 20 వరల్డ్ మస్కిటో డే అని పెట్టారు. సో మస్కిటో చిన్నదే, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం మాత్రం చిన్నది కాదు కదా. సో అయితే మన షోలో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువసేపు మాట్లాడడం ఎందుకు. లిజనర్స్ అందరికోసం అన్నది బ్యూటిఫుల్ సాంగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతులకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి BGL అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंगड़ी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्ने हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्ने हैदराबाद।
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు ఆగస్ట్ 20, వరల్డ్ మస్కిటో డే. ఈ డే గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది మస్కిటోస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, మస్కిటోస్ వల్ల వచ్చే మలేరియా గురించి అవేర్నెస్ తీసుకురావడానికి అనమాట. అలాగే వాటి వల్ల వచ్చే డిసీజెస్ని ప్రివెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఈ డే అనమాట. సో 1897లో సర్ రొనాల్డ్ రోస్ చేసిన డిస్కవరీకి గుర్తుగా ఆగస్ట్ 20కి ఈ పేరు వచ్చింది. అప్పటి నుంచి మస్కిటో బాన్ డిసీజెస్ గురించి అవేర్నెస్ పెంచడానికి ఈ డే ఒక రిమైండర్గా మారింది. మస్కిటో సంగతి పక్కన పెడదాం, అవి ఎక్కడున్నా మనం మాత్రం మ్యూజిక్తో హ్యాపీగా ఉండాలి. హియర్ ఈజ్ ఆల్ ఇది లవ్లీ మెలడీ జస్ట్ ఫర్ యూ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో స్టూడియోలో టైం అయితే 8:35 చూపిస్తుంది. ఈరోజు మన వైబ్రెంట్ హైదరాబాద్లో August 20 మన సిటీలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. టెక్నాలజీ లవర్స్ నుంచి ఇంజనీరింగ్ ఎంథూసియాస్టిక్ వరకు, క్విజ్ లవర్స్ నుంచి బిజినెస్ లీడర్స్ వరకు, AI, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్, ఇలా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఈ థర్స్డే క్వైట్ ఎ లాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈరోజు ఏం ప్లాన్ చేసుకున్నా ఈ షోతో ఒక్కసారి హైదరాబాద్లో ఏమేం హ్యాపెనింగ్ ఉందో తెలుసుకుందాం. మరి ఈ మన హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్, లెట్స్ బిగిన్ విత్ అ బ్యూటిఫుల్ ట్రాక్.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బోన 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీ హ్యాపెనింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్లీ మన చుట్టూ చూస్తే కార్స్, మెషిన్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ మనకి చాలా నార్మల్గా కనిపిస్తాయి కదా. కానీ వీటి వెనక ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా మారుతుందో తెలుసుకోవడం రియల్లీ ఇంట్రెస్టింగ్. అందుకే టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ లవర్స్ కోసం హిమ్టెక్స్ 2026 ఈరోజు హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్పోకి ఇది 9th edition. సో ఆగస్ట్ 20 నుంచి 24 వరకు జరిగే ఈ ఎక్స్పోలో మెషిన్ టూల్స్, ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ షోకేస్ చేస్తున్నారు. అంటే మనం రోజు చూస్తున్న ప్రోడక్ట్స్ తయారయ్యే ప్రాసెస్ వెనుక టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో ఒక గ్లిమ్స్ ఇక్కడ దొరుకుతుందన్నమాట. టెక్నాలజీ టాక్కి ఇంతకంటే బెటర్ స్టార్ట్ ఇంకేం కావాలి కదా. సో ఇప్పుడు టెక్నాలజీకి చిన్న బ్రేక్, మ్యూజిక్కి వెల్కమ్ చెప్పేద్దాం. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో నాట్ 1.9 FM.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్లా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు పాల్గొనున్నారు. సింగపూర్లో భారత్, సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. నిర్మలా సీతారామన్, జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్ ప్రతినిధులుగా హాజరయ్యే ఈ భేటీలో అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగాలు, నైపుణ్యాభివృద్ది వంటి ప్రధాన అంశాలపై చర్చిస్తారు. విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశాలు 2వ రోజు చేరుకున్నాయి. మోహన్ భగవత్, నితిన్ నవీన్ పాల్గొంటున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమన్వయ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో ఇచ్చింది. 7.1, 2K, 4K స్క్రీన్లతో స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేస్తూ ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతించింది. థియేటర్స్లో 25% నాన్ ప్రీమియం సీట్లు, చిన్న సినిమాలకు రోజుకో షో తప్పనిసరి చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు హైకోర్టు కొట్టేసింది. 4 ఏళ్ల క్రితం సంఘటనలపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బీఆర్ మధుసూదనరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వందే మాతర గేయం తొలి 2 చరణాలు మాత్రమే ఆలపించే 1937 నాటి తీర్మానానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కేంద్ర నూతన విద్యా విధానానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించింది. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రూఫ్ పాయింట్ హైదరాబాద్లో ఏఐ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా మరో 12 నుంచి 24 నెలల్లో 200 మందికి పైగా ఇంజనీర్లను నియమించనున్నట్టుగా, వ్యాపార విస్తరణలో భాగంగా ఢిల్లీలో కార్యాలయం తెరుస్తున్నట్టు సీఈఓ సుమిత్ ధావన్ తెలిపారు. సింగ్ ఫీల్డ్ కప్ చెస్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద కీలక విజయం సాధించారు. నిన్న జరిగిన 8వ రౌండ్లో ప్రజ్ఞ ఫ్రాన్స్ మ్యాక్సిమ్ వోచియర్ లాగ్రౌన్ ఓడించారు. మరో రౌండ్ మాత్రం మిగిలి ఉన్న ఈ టోర్నీలో 5 పాయింట్లు సాధించిన ప్రజ్ఞ అమెరికా ఆటగాడు వెస్లీ షోతో సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో మీ స్కూల్ డేస్లో క్విజ్ కాంపిటీషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదా మీకు? క్వశ్చన్స్ వస్తే ఆన్సర్స్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, కరెక్ట్ ఆన్సర్ చెప్తే వచ్చే ఎగ్జైట్మెంట్, ఆ ఫన్ ఇప్పటికీ అలాగే ఉంటుంది కదా. అలాంటి క్విజ్ ఎగ్జైట్మెంట్తో టీసీఎస్ ఇన్క్విజిటివ్ 2026 హైదరాబాద్ రీజనల్ రౌండ్ ఈరోజు జరగబోతుంది. సో టీసీఎస్ అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ రౌండ్ ఆగస్ట్

20 న భారతీయ విద్యాభవన్ లో జరుగుతుంది. మార్నింగ్ రిజిస్ట్రేషన్స్ తర్వాత ప్రిలిమినరీ రిటర్న్ రౌండ్, రీజనల్ ఫైనల్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఇలా స్కెడ్యూల్ ఉందన్నమాట. అంటే నాలెడ్జ్, క్విక్ థింకింగ్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ కలిస్తే ఒక ఇంట్రెస్టింగ్ క్విజ్.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో. శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి BGL అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో AI గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, కానీ AI హెల్త్ కేర్లో ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్. హైదరాబాద్లో IEEE SPS సీజనల్ స్కూల్ ఆన్ AI డ్రివెన్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ రోబోటిక్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఈ రోజుతో ముగుస్తుంది. August 17th నుంచి 20 వరకు VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో AI, సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ అండ్ హెల్త్ కేర్ గురించి టెక్నికల్ సెషన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉన్నాయి. సో ఈరోజు సెషన్స్లో AI ఫర్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, అలాగే మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. అంటే టెక్నాలజీని జస్ట్ స్మార్ట్గా చేయడం కాదు, హెల్త్ కేర్ని కూడా స్మార్టర్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ టాక్కి చిన్న మ్యూజికల్ బ్రేక్ ఇద్దామా? హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ, కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 101.9 FM.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.
2: Dance like there's no tomorrow.

0: ölçme.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. హైదరాబాద్ లో ఎంటర్టైన్మెంట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మన నిజాంపేట్ సైడ్ లో ఒలింపియన్ సర్కస్ సందడి చేస్తుంది. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, అక్రోబాటిక్స్, ఏరియల్ పర్ఫార్మెన్సెస్, థ్రిల్లింగ్ స్టన్స్, ఇలా సర్కస్ లో ఉండే క్లాసిక్ ఎక్సైట్మెంట్ తో పాటు మోడర్న్ స్టైల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. చిన్నప్పుడు సర్కస్ కి వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళు ఇంత పైకి ఎలా జంప్ చేస్తారు అని ఆశ్చర్యపోయేవాళ్ళం కదా. ఇప్పుడు అదే ఎక్సైట్మెంట్ని కిడ్స్తో కలిసి మళ్ళీ ఎంజాయ్ చేసే ఛాన్స్ అన్నమాట. సో ఫ్యామిలీతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి ఒలింపియన్ సర్కస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ హైదరాబాద్ అప్డేట్ దిస్ వీక్. మరి సర్కస్ గురించి విన్నాం కదా, ఇప్పుడు మన రెయిన్బోలో మ్యూజిక్ మ్యాజిక్ స్టార్ట్ చేద్దాం. హియర్ ఇస్ అ లవ్లీ మెలడీ ఫర్ యూ.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలా గారు పాల్గొని శ్రోతల సందేహాలకి సమాధానాలనిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జీ మధు. సో మనలో చాలా మందికి ఫోటోగ్రఫీ అంటే ఫోన్ తీసి ఫోటో క్లిక్ చేయడం అంతే. కానీ ఒక మంచి ఫోటోగ్రాఫ్ చూస్తే ఒక్క ఇమేజ్తోనే ఒక స్టోరీ చెప్పచ్చు, ఒక ఎమోషన్ చూపించవచ్చు, ఒక ప్లేస్ని కంప్లీట్లీ డిఫరెంట్గా చూడొచ్చు కదా. అలాంటి ఫోటోగ్రఫీ అండ్ ఆర్ట్ లవర్స్ కోసం హైదరాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. 43 ఫ్రేమ్స్ ఎ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎగ్జిబిషన్. హైదరాబాద్ సెంటర్ ఫర్ ఫోటోగ్రఫీ ప్రజెంట్ చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 43 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. పోర్ట్రేట్స్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్, ల్యాండ్స్కేప్స్, ఆర్కిటెక్చర్, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో క్యాప్చర్డ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం రోజు చూసే ఆర్డినరీ మూమెంట్స్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ కెమెరాలో ఎంత బ్యూటిఫుల్గా కనిపించవచ్చో ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ చూస్తే అర్థమవుతుంది. సో ఆర్ట్ అంటే పెయింటింగ్స్ మాత్రమే కాదు, ఒక ఫోటోగ్రాఫ్ అంటే ఒక బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అవుతుంది. మరి ఈ ఆర్ట్ టాక్కి చిన్న మ్యూజికల్ బ్రేక్ ఇద్దాం. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో నాట్ 1.9 FM.

డియర్ లిస్నర్స్, ఈరోజు మార్నింగ్ 6 నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేసాం కదా. ఫస్ట్ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ అటుకుల ఉప్మా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ థర్స్డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మనం ఇప్పటి వరకు మాటలతో ముచ్చు

చెట్లతో ఊహలతో సరదాగా ఈ మార్నింగ్ని గడిపేశాం, కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ సమయం తననటుగా తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 101.9 FM. నేను మీ ఆర్జవదు సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులను కలవడంతో పాటు 26వ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని 30న హైదరాబాద్ రానున్నారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖను వివరణ కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నిన్న సోకార్డ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులిచ్చింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో 2 వసతిగృహాల నిర్మాణానికి 7.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిని బాలురు, బాలికలకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తారు. ఒక్కో దాంట్లో 500 మంది ఉండేలా 2 నిర్మించనున్నారు. దేశ రాష్ట ఇంధన భద్రతకు సింగరేణి తగినంత బొగ్గుతో పాటు హరిత ఇంధనం అందిస్తుందని సీఎండీ బుద్ధప్రకాష్ తెలిపారు. దేశంలో బొగ్గు విద్యుత్కు మరో 4 దశాబ్దాల డిమాండ్ ఉందని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వందే మాతరంలో తొలి 2 చరణాలే పడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం బీజేపీ తప్పుపట్టింది. వందే మాతరంపై 1937లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్త ముస్లిం లీగ్గా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రివేది విమర్శించారు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే హెచ్చరించారు. పారదర్శకత కోసమే తెచ్చిన ఈ విధానంలో అక్రమాలు తక్షణమే గుర్తించగలమని, మ్యూచువల్ ఫండ్లు సహా మార్కెట్ వర్గాలు దీన్ని స్వీకరిస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 ధృవీకరణ లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలున్నట్టు FIH గుర్తించడంతో దేశంలో తొలి కేటగిరీ 1 ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంగా ఇది నిలిచింది. ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు

0: నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జి వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి అంటే ఏంటి? పిఎన్జికి ఎల్పిజికి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండింటి జాయింట్ వెంచర్తోనే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
1: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో.
3: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎస్, మాట్లాడండి సార్.
3: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేట లో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైప్డ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది మాది కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్లు ఇవ్వట్ల. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్లు రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి ఓ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495, హలో
3: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి, 8106977495. దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701 ఇది హెడ్ ఆఫీస్ నెంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్లు జనరేట్ కాకపోవచ్చు అండి. ఈ కాంటాక్ట్, ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి, 040-232-34701. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 040-232-34701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వడ్డుపరి గ్రామం అండి. మాది
0: మాట్లాడండి.
1: అంటే మా పల్లెటూర్లకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి, పైపులు న్యాచురల్ గ్యాస్ అండి?
2: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరికి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఉక్కుత ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
1: థ్యాంక్ యూ సార్.
0: హలో, హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జి అంటే ఏంటి?
2: మేడం, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం, దాన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్లో మ్యాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి. అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, నా పేరు నూకెళ్ళ కొండబాబు, బొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన టైలరింగ్ వర్క్ చేస్తుంటాం సార్.
2: చెప్పండి సార్.
3: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలో ఇస్తుంటారు కదా?
2: అవునండి.
3: అయితే భూమిలో ఇస్తున్నప్పుడు అన్నది ముందు ముందు తవ్వేటప్పుడు ఏమన్నా బ్లోఅవుట్ అవుతుందని, లేకపోతే గ్యాస్ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్. వలన నేను ఇప్పుడు దాకా చేయించుకోలేదండి. అలాంటి ఏమైనా ప్రాబ్లంలు వస్తాయేమో ఉద్దేశం మీద నా డౌట్ మీద ఎంచుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
2: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్ల సరఫరా చేస్తాము, తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి. చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి. మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలాన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
0: ధన్యవాదాలండి మీకు కూడా. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హలో,
4: హలో,
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: సార్, నాకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ రోజ్ వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో,
2: చెప్పండి.
4: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
2: చెప్పండి.
4: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్కి? ఇది లాసే అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్కి మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్లో మోర్ దెన్ డబుల్ అయిపోయింది.
2: హలో, హలో, చెప్పండి సార్. హలో,
0: కాల్ కట్టే. హలో, మీరు ఆన్సర్ చేస్తారు.
5: నమస్కారం
2: సార్.
5: హలో,
0: హలో,
5: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
5: నా పేరు దేశబోయిన రవి, మాది గోన్గోపుల.
0: చెప్పండి
5: మేడం, ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
2: మేడం? సార్, మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
5: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
2: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. గ్యాస్ కనెక్షన్

0: ఇక్కడ పైప్డ్ నేచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి, ఆ
1: ఒకసారి
0: వేరియస్
1: దాని
0: కంపెనీ.
1: నంబర్ అన్న ఏదైనా వెబ్సైట్ అన్న ఉన్నా సార్?
0: మీరు ఎక్కడి నుంచి చెప్తున్నా, ఎక్కడి నుంచి
1: నేను
0: మాట్లాడు?
1: నిజామాబాద్ జిల్లా సార్ నిజామాబాద్
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఎంఎన్జిఎల్ అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ
1: ఓకే
0: సమీపంలో ఉన్న ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్
1: అంటే
0: గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క
1: ఓకే
0: ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్లో ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి ఏంటనేది దాని
1: అంటే
0: పూర్తి వివరాలు
1: ఎక్కడ సార్
0: చెప్తారండి.
1: నిజామాబాద్ లో
0: ఏమండి?
1: ఎక్కడ సార్ అది నిజామాబాద్ లో ఒకసారి ఫోన్ నెంబరు లేదా?
2: హలో
1: మేడం
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం ఇప్పుడు మీరు హైదరాబాద్ కే పరిమితం అవుతుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల సిద్దిపేట ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
0: సార్ మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి ప్రతి ఇంటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలి అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
1: కొంచెం మాకు సిటీ పెట్టండి, ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
1: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో శుభోదయం మేడం.
2: శుభోదయం అండి.
3: కావలడల గ్రామం నుంచి అహో మేడం వెంకటేశ్వర్లు.
2: మాట్లాడండి, చెప్పండి.
3: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
2: నమస్తే అండి.
3: మాది నెల్లూరు జిల్లా మేడం.
2: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
3: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అది కదా,
2: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా?
3: ఏ మేడం,
2: మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
3: ఆ గ్యాస్ వచ్చేటట్టు చూడండి మేడం.
2: మీరు వింటున్నారు పైప్డ్ నేచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295059 ఈ నెంబర్కి కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
2: చెప్పండి.
4: ప్రైస్ గురించి అడిగానండి, స్టార్టింగ్ నేను
2: చెప్తారు
4: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది, 53 రూపీస్, 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: సార్ మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిది ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో నమస్తే అండి.
2: నమస్తే అండి,
5: నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్.
2: చెప్పండి.
5: ఈ పైపుడు గ్యాస్ వల్ల జరిగే లాభాలు నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైరాబాద్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
2: ఓకే
0: సార్,
5: థ్యాంక్ యూ.
0: మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్కి మీ

0: మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితమండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటనేది చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన రెండో ప్రశ్నకు ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధర ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నా.
1: చెప్పండి రాజు గారు.
0: హలో,
1: చెప్పండి, వింటున్నారు సార్?
0: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
1: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి? అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది? అంటే ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన న్యాచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
0: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి, 8106-977-495, 040-23-23-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నాను, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి, 20, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 040-23-23-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి. హలో
1: సార్, ఇప్పుడు
3: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
3: చాలా నాళ్ళైంది మీతో మాట్లాడి, మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేటున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకొక వచ్చి ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అందరికి తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని వైపు దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు ఎలా ఉంటాయి కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరఫున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాదు మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి మీరు, నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.

0: తెల్ల త్రిమూర్తుల గుప్తా గారు,
1: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ను సంప్రదించవలసిన నంబర్లండి. 0884233326. ఈ నంబర్కు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావలసిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము, చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
0: మీకు క్వశ్చన్ అడగండి సతీష్ కుమార్ గారు.
2: మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేశారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయిట్ అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
0: పైపుడు నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్.
2: అవునండి అవునండి అవునండి, వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
0: ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఫోన్ ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో
2: జరుగుతుంది.
0: మీ అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియచేస్తారండి. ధన్యవాదాలండి. హలో
3: మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సామమూర్తి అండి, నేరడ్మెట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
1: సంభమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకుముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, 8106977495. లేదా 8108106977495. లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి, 0400 2323 4701. మీరు ఈ నంబర్కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తారండి అది.
0: హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: హలో మేడం.
0: ఆ చెప్పండి అమ్మా. ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా

0: మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
0: ఓకే.
2: కొన్ని కొన్ని సిటీలలో మనకి కొత్తపల్లి గిట్ట

0: కొన్ని సిటీలలో మనకి కొత్త పడం గిట్ట ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
1: సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
0: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపు గ్యాస్ ఇలాంటివి ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పింది కదా సార్?
1: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
0: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతమే, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్, గోబర్ గ్యాస్.
1: హలో
0: హలో
1: చెప్పండి.
0: గోబర్ గ్యాస్ కూడా కొన్ని మన పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం వస్తే బాగుంటుంది సార్.
1: సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది. థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్ ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైపు నేచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజితో పోలిస్తే, ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైపు నేచురల్ గ్యాస్ ఎంతవరకు మనం ఆదా చేసుకోవచ్చు?
1: మనము ఎల్పిజితో పోల్చుకున్నట్లయితే అండి, మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే, హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజితో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ అలవాల్ నుంచి మాట్లాడుతున్నామండి.
2: ఓకే చెప్పండి మీ క్వశ్చన్.
1: చెప్పండి.
3: ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
1: సార్ మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే మా కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఒకసారి చెప్తున్నాను రాసుకోండి, 8106 9 9 7 7 4 9 5 4 9 5. ఇంకొక నంబర్ కూడా ఉంది చూసుకోండి, 040. హలో,
3: 0402 3 2 3 2 3 2 3 4 7 4 7 0 1 0 1.
1: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్లో ఉంటుందండి.
3: ఓకే,
1: మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తాను, మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: మేడం సార్, అది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
1: ఓకే,
4: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
1: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
4: ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీ.
1: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే, మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డిసి యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వచ్చండి.
2: హలో
5: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి?
5: వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
1: చెప్పండి సార్.
5: ఓకే అండి, ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడు నేచురల్ గ్యాస్

0: గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ దీన్ని ఎవరు ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
1: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజిలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో, అలాగే మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మరిచిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కెంప్టైన్ అని ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజి అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ, లేదైనా కిటికీలు ఉన్నా కానీ, కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
2: చెప్పండి సార్.
3: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హైరైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ 8 ఫ్యామిలీస్ ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు, ఐసోలేటెడ్ బ్యాంకులు అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా. ఇప్పుడు మీకు పైప్ లైన్ అంటే మేము హైరైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ 8 ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డి, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడ నుంచి మాకు మేము పైప్ లైన్ కాలేయ ఛాన్స్ ఉంటుందా?
1: సార్, మీరు అడుగుతున్నట్లుగా నేను హై రైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే డీసీయూ ద్వారా అయితే హై రైజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హై రైజ్ బిల్డింగే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని 8106977495కు కాంటాక్ట్ చేయండి. కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
3: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
1: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి.
4: మేడం, నేను హైదరాబాద్ రామాచారపురం విజయనకాంక్షి మాట్లాడుతున్నాండి. హలో,
2: చెప్పండి రామాచారి గారు.
4: అదే మేడం, ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాచర్ ట్యాంక్ సర్కిల్ లో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది టైం పడుతుందా?
1: సార్, ఎన్ఎండిసి మాసాబ్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది, ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి, ప్రతి ఇంటికి న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
2: మీరు వింటున్నారు

0: లిక్విడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో
2: మేడం, నమస్తే అండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: లింగమూర్తి గారు.
1: చెప్పండి.
2: పైప్ గ్యాస్ ఒక వల్లి వరంగల్ అనుమకొడకి ఇచ్చారా? అనుమకొడకి ఇచ్చారా చెప్పండి
1: సార్. పైపుడ్ నేచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనంకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హనుమకొండ కూడా ఇస్తారండి, ప్రతి చోటకు వస్తుంది సార్. మీ దగ్గరలో ఉన్నటువంటి పైపుడ్ నేచురల్ గ్యాస్ వాళ్ళని సిజిడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
0: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
1: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లుగా చేశారు కదా, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి, తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. హైదరాబాద్లో తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైపుడ్ నేచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
0: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైపుడ్ నేచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
1: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటండి, మెయిన్గా దీంట్లో మనకు నేచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్కారము. భారత్ అదే పైప్ నేచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్ మేనేజర్ చాలా చక్కగా చెప్తున్నారు. హలో
1: హలో చెప్పండి,
0: వింటున్నాం.
3: సత్యసాయి జిల్లా కది నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్యసాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్ పైప్ నేచురల్ గ్యాస్
1: సార్? మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి, ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలాని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
1: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్తేనండి, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
4: ఓకే, అంటే మా మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
1: అంటే మీరు ఎలా అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
4: ఎల్పిజి అండి.
1: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
4: అవును.
1: పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
4: అవునండి, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే.

0: మీకు మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు. ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి, పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ నేచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు.
1: అదే షిఫ్ట్ అంటే,
0: ఒకవేళ
1: షిఫ్ట్
0: మీరు
1: అంటే నా షిఫ్ట్ అంటే అది షిఫ్ట్ కదండి, మా హౌస్ హౌస్ షిఫ్ట్.
0: హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి.
1: మళ్ళీ వేరే చోట
0: వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
1: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్, 5,61,000 లో ఉందండి మీది.
0: పద్మారావు నగర్ 5,61,000, అక్కడి వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడికి చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి.
1: ఎంత టైం పడుతుంది, ఎంత టైం పట్టచ్చండి?
0: సరే, దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్ షామీర్పేట నుంచి స్టార్ట్, మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చల్లు, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి.
1: హలో,
0: మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాండ్ చేసే కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్లైన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్లైన్ వేయాలనే ఆలోచనతో పైప్లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కొంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్, ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: ఈస్ట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
0: చెప్పండి
3: ఫస్ట్
0: సార్.
3: పాయింట్, మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్. ప్లీజ్ కన్ఫర్మ్.
0: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైపుడ్ నేచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళితే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైపుడ్ నేచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఏమి ఉండదండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం, అల్వాల్ నుంచి అండి.
2: చెప్పండి.
4: ఇక్కడ నాకు 2 పాయింట్స్ అండి సార్. ఒకటి ఎకానమీ అన్నారు కదా, ఇన్సూరెన్స్ ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
0: చెప్పండి సార్. చెప్పండి మీరు.
4: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అండి, మాది వేచల్ మల్కాజ్ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడో ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్ మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో

0: మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
1: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది. ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, డాబాలు కానీ, వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మన పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్పు దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైపుడ్ నేచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెషర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైపుడ్ నేచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను అక్కడ ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే, ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
2: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: పైపు నేచురల్ గ్యాస్ చీప్ పడుతుంది అంటారా కదా, ఎల్పిజి కన్నా?
2: చెప్పండి.
0: ఎల్పిజి పైపు నేచురల్ గ్యాస్
2: తక్కువ పడుతుంది,
0: ఛార్జ్ ఎక్కువ అండి.
1: అవునండి, హలో
0: సార్,
1: చెప్పండి.
0: ఇంకా పైపు నేచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పిజి కన్నా, అంటే మన ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ ఎంత పడుతుంది సార్ అందాక?
1: సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం, ప్లేస్ అండి?
0: కొత్తగా జిల్లా కదిరి సార్. పైపు నేచురల్ గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు, అంటే ఎల్పిజి కన్నా చీపర్ రేట్ చీపరే పడుతుంది సార్ ఇది?
1: అవునండి, ఎల్పిజి కంటే కూడాను చీప్గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది, బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం నేచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే, నేచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా నేచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలా మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు, 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైపుడ్ నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
2: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0404 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైపుడ్ నేచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు

0: తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 మిల్లీమీటర్ డెప్త్లో మన పైప్లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు. ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800-599-6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24/7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి. వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే, నా పేరు దీపక్ అండి. నేను ఇక్కడ కాపరా ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి దీపక్ గారు.
2: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జి అనేది ఏదైతే ఉన్నదో, ఓకే ఇట్స్ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్ కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్, బట్ నా డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
1: సార్, ఇది మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నవజీవన్ రెడ్డి అండి. నేను కొంపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. మేము బాగ్నర్ గ్యాస్ ప్రొవైడ్ ఇది మేము యూజ్ చేస్తున్నామండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపల్లి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లోనండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి వాడి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది పాటించట్లేదు వాళ్ళ ఇష్టం. వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తాడు. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి. స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 మంత్స్ బిల్ ఎరేజ్ అయిపోతుంది.
1: సార్, మీ ఇన్కన్వీనియన్స్కి ఐఎమ్ మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని, సజెషన్స్ని స్వీకరిస్తామండి. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
0: చెప్పండి.
4: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్ ఆల్రెడీ. కొన్ని మత్స్యబలం లేచింది, కొద్దిగా మత్స్యబలం కొన్ని ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు. అది ఎప్పటి వరకు వస్తుంది అని అనుకుంటున్నాం. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
1: సార్, ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలని ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495 0402322

0: 2023 4701 ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24/7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
1: చాలా చక్కగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే మేడం. థ్యాంక్స్ అండి మీకు, మీ ఆల్ ఇండియా రేడియో వారికి.
2: మీరు ఇంతవరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉన్నత విద్యారంగంలో భాగస్వామ్యాల లక్ష్యంగా పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి నెల 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో నిషేధిత భూముల పేరుతో రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22A దుర్వినియోగం, వస్తువుల పర్వంపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరకాల బహిరంగ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్లో వివాదానికి దారితీసింది. దీనిపై కొండా సుస్మిత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఉల్లంఘనగా భావించిన టీపీసీసీ మంత్రి కొండా సురేఖకు నోటీసులిచ్చింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్పూర్ సీట్లు భర్తీ అయ్యాయి. ఈరోజు మంతని, సిరిసిల్ల, పాలేరు కళాశాలలకు, రేపు వనపర్తి, కోస్గి, మహబూబాబాద్ హైదరాబాద్ క్యాంపస్లలోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. సనత్నగర్ టిమ్స్లో రేపటి నుంచి ఇన్పేషెంట్ సేవలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవంలో సందర్శకుల వల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నివారణకు యాజమాన్యం ఫ్యూమిగేషన్ చేపట్టింది. పూర్తిస్థాయి చికిత్సలకు మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు, ప్రదర్శనలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు 10 రోజుల పెంపుకు అనుమతిస్తూ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు కట్టాలని స్పష్టం చేసింది. రోజుకు 5 షోలకు అనుమతిస్తూనే ఒక షో చిన్న సినిమాలకు కేటాయించాలని, థియేటర్లలో 25% నాన్ ప్రీమియం సీట్లు తప్పనిసరిని పేర్కొంది. ఎస్బీఐ, బీఎస్బీడీ ఖాతాదారులకు 2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి తేనుంది. నెలలో 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. 5వ సారి చేస్తే 15 రూపాయల ఛార్జ్తో పాటుగా జీఎస్టీ పడుతుంది. ఏటీఎం, బ్యాంక్ శాఖలు, అలాగే ఏపీఏఈపీఎస్ ద్వారా తీసే డబ్బులతో పాటు డిజిటల్ లావాదేవీలకు ఈ పరిమితి వర్తిస్తుంది. సాధారణ ఖాతాలకు ఇది వర్తించదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సాధించారు. పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో గారెట్టాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక మహిళల సింగిల్స్లో పివి సింధు 21-16, 21-17 తేడాతో వెన్ యూ జాంగ్పై గెలవగా, పురుషుల డబుల్స్లో ప్రత్యర్థుల వాకోవర్తో సాత్విక్ చిరాగ్ జంట నేరుగా ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: All right, so such a wonderful guitar, Don Williams. I Believe in You, 1980, is one of the most iconic country ballads ever recorded. A song of quiet honesty, written by Roger Cook and Sam Hogan, delivered with Don Williams' trademark, that is, calm baritone. It became his biggest selling single album and embodying the gentle giant's understated style. What a lovely track. Yes, certainly Don Williams with the gentle giant country music. I Believe in You is not just a song, but it's a confession, a quiet promise that love and trust can outlast all the noise of the world. Well, the style, like many other, you know, country ballads, Williams didn't project or dramatize. He just delivered was quite calmly. And more like a conversation, almost like overhearing a private confession. That intimacy made the song enduring. What do you think about it? So friends, in the world full of noise, Don Williams chose silence and sincerity, and I Believe in You. And do you believe that we are reaching to you through the airwaves of 101.9, which reminds us that sometimes the strongest songs are the quietest ones. Stay tuned to Rainbow FM 101.9, because music like this doesn't just play, it stays with you long after one last note fades. So we're gonna quickly take a break, and post that we'll have more songs for you. Stay tuned and stay together.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: surgery के बाद. तो जया बच्चन लेंट हर वॉइस फॉर सुनीता'स डायलॉग एडिंग इमोशनल डेप्थ. है ना कमाल की बात. तो दोस्तों ये गाना हमें याद दिलाता है कि असली मोहब्बत चेहरों से नहीं दिल से होती है. ये वादा रहा एक वादा है जो वक्त और तकलीफों के बावजूद निभाया जाता है. रेनबो पर सुरों का सफ़र यूं ही जारी रहेगा और नगमे एक के बाद एक आपको नई दास्तानें सुनाते रहेंगे. आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है हमारा एक ख़ास कार्यक्रम जिसका नाम है नमस्ते हेलो आदाब. मैं हूं आपका रेडियो मैन. लेते हैं एक छोटा सा ब्रेक, फिर उसके बाद रहेगा एक बहुत ही अद्भुत वाला गाना. तो स्टे ट्यून एंड स्टे टुगेदर.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Well, true appreciation, and all the time that we play this song, it has become almost like the favorite anthem of the listeners as well. And Origins were, if you look at it, written by Bill Danoff and John Denver in 1970. The song was inspired by Danoff's drive through rural Maryland, and though the lyrics famously reference West Virginia. And this was released as part of the album Poems, Prayers and Promises, a blend of folk and country music, and John Denver's warm and tenor voice carrying the imagery of the winding roads, mountain landscapes and the longing for home. Country roads take me home to the place I belong, a line that became universal shorthand for nostalgia. And the song reached number 2 on the Billboard Hot 100. It became West Virginia's official state anthem in 2014 as well. And Denver first performed the song at the Cellar Door in Washington, D.C., where it received an overwhelming response. Though inspired by Maryland, the reference to West Virginia gave the song its iconic identity, and it's often sung at sports events in West Virginia, symbolizing pride and belongingness. So friends, Country Road is more than a song, it's a feeling. It reminds us that no matter where we go, there is always a road leading back to the place we belong. Stay tuned to Rainbow FM 101.9, because melody we play carries a journey, and every journey carries a memory. And we're gonna take a quick break, and post that we will have lots of songs for you. Stay tuned and stay alive.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మాటైనా
6: పాటైనా.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ऑल राइट दोस्तों, तो ये था एक और गाना ऑन रेनबो एफएम पर, द स्पॉटलाइट, द सॉन्ग दैट स्पीक्स ऑफ लॉयल्टी सैक्रिफाइस एंड द काइंड ऑफ फ्रेंडशिप दैट फील्स लाइक फैमिली, तेरा यार हूँ मैं, फ्रॉम सोनू के टी टू की स्वीटी. इट्स नॉट जस्ट अ मेलोडी, इट्स अ प्रॉमिस, अ बॉन्ड एंड अ रिमाइंडर दैट ट्रू फ्रेंड्स आर रेयर एंड दे आर ट्रेजर्स. सो रिलीज इन 2018, लव रंजन ने डायरेक्ट किया था, रोचक कोहली. फिर एक बार मौसीकी पर, कुमार के लिरिक्स हैं, अरिजीत सिंह की खूबसूरत आवाज़. द फिल्म इज़ अ क्विर्की कॉमेडी अबाउट फ्रेंडशिप वर्सेस लव. सोनू सस्पेक्ट टी टू फियांसे स्वीटी ऑफ बीइंग मैनिपुलेटिव एंड ट्राइज टू प्रोटेक्ट हिज बेस्ट फ्रेंड. द स्टोरी एक्सप्लोर्स हाउ और हाउ फार वन कैन गो एंड सेव अ फ्रेंड इवन एट द कॉस्ट ऑफ पर्सनल हैप्पीनेस. तो फ्रेंडशिप का एंथम है, 2010 के बाद आया हुआ है, इमोशनल अपील है गाने में. रोचक कोहली के कंपोजिशन काफ़ी अच्छे हैं, अरिजीत सिंह की आवाज़ को उन्होंने बहुत ज़्यादा किया है. और यह ट्रैक ज़्यादातर कंपेयर किया जाता है यारो के एल्बम से, और ये दोस्ती हम नहीं तोड़ेंगे शोले के गाने से भी. तो दोस्तों, ये था यार हूँ तेरा यार हूँ मैं. एक याद है जो असली दोस्त वो होता है जो हर मुश्किल में साथ खड़ा रहे. ये गीत दोस्ती का वादा है, कभी टूट नहीं सकता. तो रेनबो एफएम पर ऐसे ही गाने आपके लिए हम लेकर आए हैं. उससे पहले लेंगे एक छोटा सा ब्रेक हमारे दूसरे गाने से आगे बढ़ने से पहले, और फिर आपकी खिदमत में होंगे हमारे और ये अन्य गाने. सो स्टे ट्यून एंड स्टे टुगेदर. यू हैव ट्यून टू दिस वेरी वंडरफुल स्टेशन, आकाशवाणी हैदराबाद ऑन एफएम 101.9 मेगाहर्ट्ज़. मैं हूँ आपका रेडियो मैन.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మాటైనా
4: పాటైనా
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: मशहूर गाना है, इतनी अहम बातें हैं, और ये परफॉर्मेंस क्रेडिबिलिटी के लिए, कमर्शियल स्पेक्टिकल के लिए जाना जाता है। हिज वर्सटैलिटी, तो उन्होंने अपना लोहा ज़रूर मनवाया। यार ना मिले, एटीट्यूड और मस्ती का इजहार है। तो आइए लेते हैं एक छोटा सा ब्रेक, ब्रेक के बाद आपके लिए रहेगा और कुछ और हमारा प्रेजेंटेशन, और रणधीर हुडा के ताल्लुक से भी हम बात करेंगे। तो लेते हैं एक छोटा सा ब्रेक।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
5: మాటైనా
6: పాటైనా
7: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలగని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని
7: మనసునే మీటకే నేస్తమా.
6: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
7: 2324 0856.
6: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324

మరొక నెంబర్ 2324-0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: All right, Pataka Kudi is so beautiful that you just can't find any better song back then. And this was one of those movies, road movies rather. Alia Bhatt created a kind of iconic performance and equally contributed by this wonderful person called Randeep Hooda. So you're listening to some of the amazing and moments of Randeep Hooda and his films and contribution. We now quickly move ahead and take a quick break, and post that we'll have more songs for you. Stay tuned and stay alive with me. You have tuned to this wonderful station, Akashvani Hyderabad on FM 101.9 MHz, and the show is called Hello Rainbow. My name is Radio Man.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ऑल राइट, तो मेरा तो वक्त हो चला है क्योंकि मेरे दोस्त वेंकी आरजे आ चुके हैं. वो आपको जश्न हैदराबाद में कुछ नए जायके, कुछ नए पकवान और कुछ नई तारीख आप तक पहुंचाएंगे. एंड आई होप यू आर गोइंग टू लाइक हिम एंड आल्सो हिज टॉक्स, एंड दे आर फुल ऑफ फ्लेवर्स एज सच. इट्स टाइम फॉर मी टू टेक लीव. इट वॉज सो ब्रिलियंट मीटिंग यू ऑल. थैंक यू वेरी मच एंड आई विल सी यू very soon. Until then, enjoy these beautiful soundtracks, and I wanted to add this one song for you. Back to back, 2-3 songs will go. Tera Didar Hua Jannat 2 se, phir uske baad Maula, aur phir Halkat Jawani, aur Venki sahab ne agar ijazat di to Yaariyan bhi play ho jayega. So bye bye and take care. It was nice meeting you all. Hasta la vista baby, adios amigos.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 2 గంటలు అయింది. మరి నేనున్నాను ఆర్జే వెంకీ, మీతో జస్ట్ని హైదరాబాద్, అలాగే డబుల్ కా మీటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, దాంతోపాటు సందేశ్ టు సోల్జర్స్, తాజా ట్యూన్స్, ఇవన్నీ మీకు అందించడానికి మీ ఆర్జే వెంకీ రెడీగా ఉన్నాడు. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజైతే జస్ట్ని హైదరాబాద్లో ఏంటి, అసలు ఏ వంటకం గురించి మనకు చెప్పబోతున్నాడు, దేని టేస్ట్ చేయించబోతున్నాడు అని అనుకుంటున్నారు కదా. సో ఏంటంటే, ఈరోజు జస్ట్ని హైదరాబాద్ లో అందరూ బిర్యానీ తింటారండి, కానీ బిర్యానీతో పాటుగా కావాల్సినటువంటి ఒక కర్రీ కూడా కావాలి కదా, అది ఏంటి అంటే పత్తర్కా గోష్ట్. రైట్, పత్తర్కా గోష్ట్ గురించి ఈరోజు మన జస్ట్ని హైదరాబాద్లో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొచ్చిన. ఇంకా ఏమాత్రం అలా చేయదు. సో ఈ ట్రాక్ ఈరోజు అయితే వచ్చేస్తుంది మీ అందరి కోసం. ఈ ట్రాక్తో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు.

శుభం సుభంగా అయితే విన్నాం కదా, ఠాగూర్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్. ఇందాక మీరు విన్నారు మల్లికార్జున్ అండ్ మహాలక్ష్మి పాడినటువంటి పాట, అది వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నాం కదా. హైదరాబాద్ వంటకాల గురించి మాట్లాడితే ఎంతసేపు బిర్యానీనా కాదండి. బిర్యానీతో పాటుగా గుర్తొచ్చేటి ఒక స్పెషల్ వంటకం ఏంటి అంటే పత్రికా ఘోష్. హైదరాబాద్లో స్పెషల్ అది కదా. సో మరి ఈ పత్రికా ఘోష్ అంటే ఏంటి? పత్తర్ అంటే రాయ్, ఘోష్ అంటే మాంసం. పేరులోనే ఉంది కదండి దీని స్పెషాలిటీ. సో పత్తరికా ఘోష్ అంటే వేడెక్కినటువంటి ఒక గ్రానైట్ రాయి పైన మటన్ను కాల్

నుంచి తయారు చేసేటువంటి ఒక అరుదైనటువంటి వంటకం ఇది. నిజాం కాలం నుంచి వస్తున్నటువంటి ఈ వంటకం హైదరాబాద్ ఆహార సంస్కృతిలో ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకుందనమాట. బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండే దీని రుచి మాంసాహార ప్రియులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సాధారణ కబాబ్లకు భిన్నంగా రాయి వేడి వల్ల వచ్చేటువంటి స్మోకీ ఫ్లేవర్ దీనికి ఒక స్పెషల్ గుర్తింపు అనమాట. పాత బస్తీ ప్రాంతాల్లో ఈ వంటకం ఇప్పటికీ ఎంతో ఆదరణ పొందుతోంది. హైదరాబాద్ రుచుల వైభవాన్ని ప్రతిబింబించే పత్తర్కా ఘోష్ నిజంగా ఒక ఫుడ్ లెజెండ్ అని చెప్పొచ్చు, రైట్? సో పత్తర్కా ఘోష్ అసలు హిస్టరీ ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా నేను చెప్తూ ఉంటా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మురారి సినిమా నుంచి చిత్రపడినటువంటి ఈ సూపర్ ట్రాక్.

0: 101.9.
1: వీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. అందులో పత్రికా ఘోష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో పత్రికా ఘోష్ వెనుక ఉన్నటువంటి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే స్టోరీ ప్రకారం అయితే ఏంటి అంటే, నిజాం వేట యాత్రలో వంట వాళ్ళు కబాబ్ తయారీ పరికరాలు మర్చిపోయారట. అప్పుడు ఓ పెద్ద రాయిని వేడి చేసి దానిపై మటన్ను కాల్చి వడ్డించారట. సో మరి ఆ రుచి నిజాంకు బాగా నచ్చడంతో ఈ వంటకం రాజభవన వంటశాలలో స్థానం సంపాదించిందని కొందరు చెప్తూ ఉంటారు. అలా ఒక అవసరం నుంచి పుట్టిన ఈ వంటకం నేడైతే హైదరాబాద్ గుర్తింపుగా మారింది. నిజాం కాలపు వంట కళను ఈ వంటకం ఇప్పటికీ గుర్తు చేస్తుంది. తరతరాలుగా వస్తూ పాతబస్తీ ఆహార సంస్కృతిలో భాగమైంది. అందుకే పత్రికా ఘోష్ కేవలం వంటకం కాదండి, హైదరాబాద్ వారసత్వానికి ఓ ప్రతీక అని చెప్పేసి చెప్పొచ్చు. అది పత్రికా ఘోష్ హిస్టరీ అనమాట. రైట్, వింటూనే ఉండండి. అసలు పత్రికా ఘోష్ ఎలా తయారు చేస్తారనేటువంటి విధానం కూడా నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ సూర్యవంశం సినిమాలోంచి మీకోసం.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శుభం సాంగ్ అయితే విన్నారు కదా అన్నయ్య మూవీలోంచి. ఈ సూపర్ హిట్ పాట విన్నారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, జస్నీ హైదరాబాద్ వింటున్నాం. జస్నీ హైదరాబాద్లో పత్రికా ఘోష్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి ఓల్డ్ సిటీలో ఎక్కువగా దొరికేటువంటి ఈ పత్రికా ఘోష్ ఎలా తయారవుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా ఈ మటన్ ముక్కలను అల్లం, వెల్లుల్లి, మిర్చి మసాలాలతో బాగా మెరినేట్ చేస్తారు. కొన్ని గంటల పాటు లేదా రాత్రంతా కూడా ఉంచితే మటన్ మరింత మృదువుగా మారుతుంది. ఇక ఆ తర్వాత ఓ పెద్ద గ్రానైట్ రాయిని బొగ్గుల మంటపై వేడెక్కిస్తారట. ఇక మెరినేట్ చేసినటువంటి ఆ మటన్ను ఆ రాయిపై నెమ్మదిగా కాలుస్తారనమాట. ఇక రాయి వేడి మటన్లోకి సమానంగా చేరి అద్భుతమైనటువంటి రుచిని అందిస్తుంది. ఇక కొద్దిగా నెయ్యి కానీ లేదా నూనెను కానీ యాడ్ చేస్తే సువాసన మరింతగా పెరుగుతుందనమాట. ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో వడ్డిస్తే రైట్, ఇక పత్రికా ఘోష్ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. సో వింటుంటే అలా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో వీలైతే ఒకసారి పత్రికా ఘోష్ని మీరు కూడా అలా హైదరాబాద్లో వెళ్ళి టేస్ట్ చేయండి. వింటూనే ఉండండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ కూడా ఈ పత్రికా ఘోష్ గురించి జస్ని హైదరాబాద్లో నేను చెప్తూ ఉంటా. ఇప్పుడైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి అల్లరి ప్రేమికుడు సినిమాలోంచి సూపర్ ట్రాక్ మీకోసం. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు ఈ పాటకి.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: Rainbow 101.9.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, శ్రీరామలయ సినిమా నుంచి సూపర్ సాంగ్ ఇందాక మీరు విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, మరి జస్ట్ని హైదరాబాద్లో పత్రికా గోష్ గురించి మాట్లాడుకుంటున్నా కదా. సో ఈ నగరపు రుచుల గురించి మాట్లాడితే మాత్రం పత్రికా గోష్ తప్పక ప్రస్తావనలోకి రావాల్సిందే. చార్మినార్ ఇంకా పరిసర ప్రాంతాలు, పాతబస్తీ ప్రాంతాలు ఈ వంటకానికి ప్రసిద్ధి అని చెప్పచ్చు. రంజాన్ సమయాల్లో దీని డిమాండ్ అయితే మరింత పెరుగుతుంటుందండి.

హైదరాబాద్కు వచ్చేటువంటి ఫుడ్ టూరిస్టులు స్పెషల్గా ఈ వంటకాన్ని రుచి చూడాలని కోరుకుంటూనే ఉంటారు పత్రికా గోష్ గురించి. ఇక బిర్యానీ హలీం లాగానే ఇది కూడా నగర ఆహార సంస్కృతిలో కూడా భాగమైపోయింది. సంప్రదాయ వంటకాలను ప్రేమించేటువంటి వాళ్ళకి ఇదొక ప్రత్యేక అనుభవం అని చెప్పొచ్చు. పాతకాలపు వంట పద్ధతిని ఇప్పటికీ జీవించి ఉంచినటువంటి ఒక అరుదైనటువంటి వంటకం ఈ పత్రికా ఘోష్. అందుకే పత్రికా ఘోష్ అంటే హైదరాబాద్ రుచుల గర్వకారణం అని కూడా చెప్పొచ్చు. అది పత్రికా ఘోష్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, రైట్? సో ఇంకా పత్రికా ఘోష్ గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే సూపర్ ట్రాక్ మీకోసం హేమచంద్ర పాడినటువంటి పాట పరుగు సినిమా నుంచి.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

സുഭസോങ്ങ് ഗീതവിനർഗത വിന്റുനെ ഉണ്ണണിതി ആകാശവാണി എഫ് എം റെയിൻബോ 101.9 రాయ్ టెమరీ. మనం జస్ట్నీ హైదరాబాద్లో ఉన్నాం. జస్ట్నీ హైదరాబాద్లో మాట్లాడుతున్నాం పత్రికా ఘోష్ గురించి. మరి ఇప్పటి ఫుడ్ ప్రపంచంలో పాతకాలపు వంటకాలకు మళ్ళీ మంచి ఆదరణ పెరుగుతుందని చెప్పొచ్చు. అలాంటి వంటకాల్లో ఈ పత్రికా ఘోష్ ముందు వరుసలో నిలుస్తుందనొచ్చు. ఎందుకంటే స్లో కుకింగ్ పద్ధతిలో తయారయ్యేటువంటి ఈ వంటకం నేటి ఫుడ్ లవర్స్ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా, ఫుడ్ బ్లాగ్స్ వల్ల దీని పేరు మరింత విస్తరించింది. స్మోకీ ఫ్లేవర్, సాఫ్ట్ టెక్చర్ కారణంగా యువత కూడా దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లు అయితే సంప్రదాయ రాయి పద్ధతినే కొనసాగిస్తున్నాయి. పాత నిజాం రుచులను కొత్త తరానికి పరిచయం చేస్తున్నటువంటి వంటకం ఇది. అందుకే పత్రికా ఘోష్ హైదరాబాద్ ఫుడ్ హెరిటేజ్లో ఎప్పటికీ ఒక స్పెషల్ ప్లేస్ అయితే కలిగి ఉంటుందని చెప్పొచ్చు. ఇది పత్రికా ఘోష్ యొక్క ప్రయాణం, రైట్? సో వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో.

నైజాము పోరి నజ్దికు చేరి నవ్వింది ఓసారి నా జంట కోరి నకరాల మారి వచ్చింది భయ ప్యారి.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ఈరోజు జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవనరుల పంపిణీ, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యుల వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి

భావితరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అటవీ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయం నుంచి బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 30 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవుతారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి గత 2.5 ఏళ్లలో 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పివి నరసింహారావు, దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో పనుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, స్టూడెంట్ మార్చ్ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాస్కోలో ఈరోజు నుంచి 4 రోజుల పాటు ఇండియా డే ఉత్సవాలు జరగనున్నాయి. మాస్కోలోని గోస్టినీ డోర్ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో టాక్ సమయం 3:05 దాటి 15 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటాలో ఉన్నాం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం తీసుకొచ్చిన, ఇక రేపు రిలీజ్ కాబోయేటువంటి మూవీస్ గురించి నేను మీతో చెప్తాను. సో ముందుగా అయితే ఒక సూపర్ ట్రాక్ విందాం. మంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ బొంబాయి పీరియడ్ సినిమాలోంచి మీ అందరి కోసం. ఆర్జ వెంకితో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు.
2: ఆకాశవాణి ఆయే

వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, మరి సూర్యకల్ప సమయం 3:12 దాటి 21 సెకండ్ అయింది. సో మనమున్నాం డబుల్ కమీటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో మనమున్నాం. రైట్, మరి ఈ రేపు రిలీజ్ కాబోతున్న, అంటే ఈ వారంలో రిలీజ్ కాబోతున్నటువంటి మూవీలో ముఖ్యంగా ఈగా ఆగస్ట్ 21, అంటే రేపే కదా ఫ్రైడే. సో మరి ఫ్రైడే రోజు రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా తెలుగు మూవీస్లో ఇరుముడి అనేటువంటిది ఒక సూపర్ హిట్ మూవీ కదా. సో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే ఒక మంచి అంచనాలు సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాలో భావోద్వేగాలకు ఒక పెద్ద పీట వేశారనేటువంటి టాక్ అయితే వినిపిస్తుందండి. రవితేజకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయట. ఇక తండ్రి కూతురు అనుబంధం చుట్టూ స్టోరీ తిరుగుతుందని అయితే సమాచారం. సో ఇంకా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలైతే ఈ సినిమాపై ఒక ఇంత ఆసక్తిని పెంచుతున్నాయట. మరి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయట. మరి ఆగస్ట్ 21న ఇరుముడి ప్రేక్షకుల హృదయాలను ఎంతవరకు గెలుచుకుంటుందో ఒకసారి చూడాల్సిందే. రైట్, వింటున్నాండి ఇంకా మూవీ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే సూపర్ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది, శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం మహర్షి మూవీలోంచి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇమీడియట్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. రైట్, మరి మనమున్నాం డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. మరి రేపు రిలీజ్ కాబోయేటువంటి మరో మూవీ అమీర్ లాగ్. సో టైటిల్ చూసినప్పుడే స్టోరీలో ఏంటి అనేటువంటిది ఒక ప్రత్యేకత ఉందని అయితే అనిపిస్తుంది కదా. యూత్ ఇంకా ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేటువంటి అంశాలు ఇందులో బాగా ఉన్నాయట. సో మరి అని సమాచారం అయితే వస్తుంది. సో సామాజిక అంశాలతో పాటుగా వినోదాన్ని కలిపి రూపొందించినటువంటి స్టోరీగా అయితే ప్రచారం జరుగుతుంది. సో కొత్త తరహా స్టోరీతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా మరి ఎలా ఉంటుందో చూడాలి. సో తాజా తరం నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్టుగా సమాచారం. సో మ్యూజిక్, విజువల్స్ ఇంకా సినిమాకు అదనపు బలం కానున్నాయట. మరి ఆగస్ట్ 21న అమీర్ లోగ్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిందే. రైట్, సో మరి యూత్ అండ్ కామెడీ డ్రామాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది రేపు మూవీ చూసి మీరు అలా స్ప్రెడ్ చేసేయండి. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ బ్రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ సూపర్ హిట్ పాట అయితే విన్నాం కదా, రైట్. అక్కడే నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి సూపర్ సాంగ్ అది, రాముడు కాదు కృష్ణుడు సినిమా నుంచి ఆ పాట విన్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమే మార్జే వెంకీతో డబుల్ కమిటా. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా, రైట్. మరి ఇక న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ద ప్యారడైజ్ కదా. సో ఈ సినిమాకి శ్రీకాంత్ ఉదయలా డైరెక్షన్ చేస్తున్నారు. ఇక నాని ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా సొనాలి కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్నారు ఈ మూవీలో. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందినటువంటి ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ధ మ్యూజిక్ అందిస్తుండటం మరొక స్పెషల్ అట్రాక్షన్. ఇక నాని కెరీర్లో ఒక విభిన్నమైన పాత్రగా ఇది నిలుస్తుందని అయితే సినీ వర్గాలు చెబుతున్నాయి. పోస్టర్లు ప్రమోషన్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ పెంచేశాయండి. సెప్టెంబర్ 24 ఈ ప్యారడైజ్ అనేటువంటి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. సో ప్రేక్షకులను ఏ ప్రపంచంలోకి తీసుకెళ్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే మనందరం అయితే, రైట్. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం 101.9 డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. స్టేట్ యూండి, ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ విందాం ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్ళడతా సినిమా నుంచి.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. రైట్, సో ఈ రోజైతే మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. ఎవరనుకుంటున్నారా? రైట్, ఏంటంటే అసలు భాషల్లో అగ్రగామిగా ఉంటున్నటువంటి భాషగా చూస్తుంటాం కదా మనం ఎక్కువగా, సో సాంస్క్రిట్ కదా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎక్కడ ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ ఏ లాంగ్వేజ్ తీసుకున్నారు, ఆ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, థర్డ్ లాంగ్వేజ్ ఏంటి, సాంస్క్రిట్ అని చెప్పేస్తుంటారు ఈజీగా. బట్ సాంస్క్రిట్ మాట్లాడడం విషయానికి వస్తే మాత్రం ఏంటో కదా. సరే చూద్దాం, ఏంటి అసలు ఆ సాంస్క్రిట్ ఏంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ డే ఒకటి ఉంది మనకి కదా. ఎప్పుడది రాబోయేటటువంటి శ్రావణ పౌర్ణిమ రోజు సాంస్క్రిట్ లాంగ్వేజ్ డే కదా. సో దాన్ని ఉద్దేశించి, సో ఆ లాంగ్వేజ్ డేని ఉద్దేశించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆదిత్య భరద్వాజ్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడే అండి, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సో తను ఈరోజు మనకు స్టూడియోలో ఉన్నారు. సో నమస్తే అండి.

0: ఆదిత్య భరద్వాజ్ గారు, వెల్కమ్ టు అవర్ రెయిన్బో స్టూడియో.
1: నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్.
0: రైట్ సార్, సూపర్. సో మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా అదృష్టంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మా శ్రోతలకి మీ ద్వారా చాలా చాలా సాంస్క్రిట్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటున్నాం. రైట్ సార్, అసలు సాంస్క్రిట్ భాష ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు?
1: దానికి కల్చరల్ పర్స్పెక్టివ్ ఒకటి ఆలోచించినట్టయితే, దానికి ఇంకో పర్స్పెక్టివ్ మన పొలిటికల్ సిస్టమ్, అదేవిధంగా మనకున్న కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చాలా మహత్వపూర్ణమైనది సంస్కృత భాష. కల్చరల్ పరంగా సెకండ్ మాట్లాడదాం. మొదట ఏంటంటే, కాన్స్టిట్యూషన్ మనకు అందించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, భారతదేశము గనక కలిసికట్టుగా ఒక తాటి మీదకి అన్ని రాష్ట్రాలు రావాలంటే దేర్ మస్ట్ బి అ యూనిఫైయింగ్ లాంగ్వేజ్ అండ్ దాట్ క్యాన్ బి ఓన్లీ సాంస్క్రిట్ అండ్ నో అదర్ లాంగ్వేజ్ అని చాలా చక్కగా చెప్పారు. కానీ కుహనా మేధావులు దాన్ని పట్టించుకోరు, అంబేద్కర్ని సర్వ విధాలుగా వాడుకుంటారు తప్ప సంస్కృత భాష గురించి వచ్చేసరికి ఆయన ఎవరు కూడా ఆయనని పట్టించుకోరు. దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. ఇంకోటి కల్చరల్ పర్స్పెక్టివ్ ఏంటంటే, భారతదేశము లో మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనాదిగా వస్తున్నటువంటివి. ఈ అనాదిగా అంటే నా ఆది, దానికంటూ మొదలు అనేది లేదు.
0: ఓకే,
1: వి కెన్ నెవర్ డేట్. ఇఫ్ ఇట్ ఇస్ క్రిస్టియానిటీ, వి కెన్ సే ఎప్పుడు క్రీస్తు ఎప్పుడు పుట్టాడు పలాని
0: చెప్పేసి
1: 2026 సంవత్సరాల ముందర అని చెప్పగలుగుతాం. కానీ మనము చెప్పగలుగుతామంటే చెప్పలేము. దీని గురించి అంటూ స్పెషల్గా భారతదేశం సంస్కృతి మూలాలు ఏంటి అంటే, మనకున్నటువంటి గ్రంథాలు అనేటువంటి రామాయణ భారత భాగవతాలు అన్నీ కూడా సంస్కృతం రాయబడ్డాయి. మనం చెప్పగలుగుతామంటే, రీసెంట్గా నీలేష్ ఓక్ అనే పరిశోధకుడు పరిశోధించి ఏం చెప్పారంటే, 2000 సంవత్సరం ముందు 7000 ఏళ్లకు మనకు మహాభారత కాలము, దానికన్నా ముందు 7000 ఏళ్ల ముందు రామాయణం నాటి కాలం జరిగింది అనేసి వాళ్ళకున్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ తోటి చెప్పడం జరిగింది. అది కాకుండా మనకున్నటువంటి సంస్కృత భాష ఏదైతే ఉందో, మనకు చాలా సింపుల్గా అర్థమయ్యేది మాత్రం రామాయణమే ఫస్ట్. అంటే దాదాపు 14000 ఏళ్ళు ప్లస్ ఈ 2000 ఏళ్లను కలుపుకున్నట్టయితే దాదాపు 18000 ఏళ్ల ముందు రామాయణం రాసింది. అది కాకుండా వాల్మీకిని మనము ఆది కవి అని పిలుస్తాం.
0: అవునండి.
1: ఎందుకు ఆది కవి అని పిలుస్తామంటే, లౌకిక సంస్కృతంలో రాయడం జరిగింది, మొట్టమొదటి ఆయన స్టార్ట్ చేశారనమాట. సో అక్కడి నుంచి మనకు సంస్కృతం అనేది చాలా ఈజీగా అర్థమవుతూ వచ్చింది. అది కాకుండా మనకున్నటువంటి కుల వ్యవస్థ అనేది కూడా ఏనాడు కూడా సంస్కృతంలో వేదాల్లో కానివ్వండి శాస్త్రాల్లో కానీ చెప్పినది లేదు. సో సంస్కృతం కల్చరల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకున్నటువంటి పండుగలు, తిథులు, రోజులు, వారాలు, నక్షత్రాలు, ఈ పంచాంగంలో ఉన్న అంగాలు కానివ్వండి ఏమైనా కానివ్వండి సంస్కృతంతో ముడై ఉంటాయి. మనం వాడే తెలుగు పదం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా సగానికి ఎక్కువ సంస్కృత పదాలే ఉన్నాయి. దక్షిణాది భాషలే కాకుండా ఉత్తరాది భాష ఎక్సెప్ట్ తమిళనాడు,
0: అంటే మనకు తెలియకుండానే సంస్కృత వర్డ్స్ వాడుతున్నాము. ఓకే,
1: కానీ ఏమైపోతుంది, నాకు సంస్కృతం వద్దు. ఒక భిన్న అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ప్రభుత్వం వారు ఈజీగా 98-99 మార్కులు ఇంటర్మీడియట్లో ఇస్తుంటారు. నిజంగా వాళ్ళకి వస్తుందా సంస్కృతం అంటే నిజంగా రాదు. వెన్ యు హ్యావ్ అ లాంగ్వేజ్ యాజ్ యువర్ సెకండ్ లాంగ్వేజ్, దాట్ మీన్స్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ ఇట్, యు మస్ట్ ఎక్సెల్ ఇన్ ఇట్, యు షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు కమ్యూనికేట్.
0: ఓకే,
1: అది జరగటం లేదు. సో అందుకనే సంస్కృతాన్ని కేవలం మార్కుల భాషలాగా తప్ప నిజంగా జ్ఞానాన్ని నేర్చుకోవడానికో లేకపోతే భాషను నేర్చుకోవడానికో మనం వాడట్లేదు. జర్మనీ దేశానికి వెళ్ళినట్టయితే సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు సంస్కృత కవులనే కానివ్వండి స్టూడెంట్సే కానీ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. సంస్కృతానికి భారతదేశంలో తప్ప ప్రతి ఒక్క దేశంలో ఆదరణ అనేది,
0: అంటే ఇప్పుడు మన దగ్గర కూడా గవర్నమెంట్ ప్రతి కాలేజ్లో కానీ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని చోట్ల కూడా సమ్ సెకండ్ లాంగ్వేజ్గా ఇంటర్మీడియట్ తర్వాత కానీ అందరికీ కూడా సాంస్క్రిట్ అనేటువంటిది చాలా వరకు అవకాశం ఇచ్చేసింది, సో స్టూడెంట్స్ ఎంపిక చేసుకోవడానికి. కాకపోతే ఒక ఆప్షన్ ఏంటంటే, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తనకు నచ్చిన భాషలో ఏమంటారు హిందీలో రాయొచ్చు ఎగ్జామినేషన్ అనేటువంటి చెప్తున్నారు కదా. సో ఆ విషయమై సంస్క్రిట్కి మరి లిపి అనేటువంటిది పర్టికులర్గా ఉందంటారా?
1: విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు సంస్కృతం లిపినే హిందీ వాళ్ళు వాడతారని. వాస్తవం ఏంటంటే సంస్కృతానికి లిపి అంటూ లేదు.
0: ఓకే,
1: దేవనాగరి లిపినే సంస్కృతం వాళ్ళు ఆపాదించుకోవడం అనేది జరిగింది, ఇది వాస్తవం. చాలామంది సంస్కృతం స్కాలర్స్ కూడా ఈ విషయం పెద్దగా తెలియదు. సో వీ డోంట్ హ్యావ్ అ స్క్రిప్ట్ ఫర్ సంస్కృతం, బికాస్ ఎవ్రీథింగ్

0: ఈజ్ హర్డ్
1: ఓకే
0: వినడం ద్వారానే మనము ముందు తరాలకు అందించిన వాళ్ళం సంస్కృతాన్ని.
1: సో హౌ కెన్ ఐ లెర్న్ యాజ్ అన్ ఆర్జే? సో నేను ఏ రకంగా నేర్చుకోవచ్చు అంటారు, అంటే ఇన్ కేస్ మనలాంటి యూత్ కానీ ఎవరైనా కూడా, సో ఎట్లా ఈ సాంస్క్రిట్ని ఈజీగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటారు?
0: అయితే మీరు గమనించే ఉంటారు రోడ్ల పక్కన 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోండి, 30 రోజుల్లో హిందీ నేర్చుకోండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా?
1: చాలా చాలా వరకు అబ్జర్వ్.
0: ఎప్పుడైనా ప్రయత్నం చేశారా?
1: లేదండి.
0: ఎందుకు
1: అంటే ఒక భాష అనేటువంటిది ఒక మహాసముద్రం అండి కదా, 10-30 రోజుల్లో నేర్చుకోవడం అనేటువంటిది అంటే నా వరకు అనుకున్నాను నేను.
0: కానీ ఒకవేళ మీరు ప్రయత్నించుంటే కనుక బహుశా కొద్దిగా గొప్ప వచ్చేది.
1: ఓకే,
0: అదేవిధంగా సంస్కృతంలో పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు. 2-3 రూపాయలకే మనకు పుస్తకాలు దొరుకుతాయి సంస్కృతం. 2-3 రూపీస్ ఈ రోజుకి కూడా.
1: ఓకే,
0: అలాంటి పుస్తకాలు చాలా చిన్నగా ఉంటాయి, పాకెట్ సైజ్ బుక్స్. అలాంటి ఒక 2-3 పుస్తకాలు అదేవిధంగా కరెక్ట్ గురువు కనుక దొరికినట్టయితే వితిన్ లెస్ దాన్ 21 డేస్ మీరు సంస్కృతంలో బేసిక్స్ భాష మాట్లాడగలుగుతారు. పెద్ద విషయం కాదు.
1: ఓకే, రైట్. ఒక చిన్న బిట్ ఒక సాంగ్ విందామండి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సంస్కృత్ చూసారా, నిజంగా అండి సంస్కృతం ఆ వర్డ్లోనే ఉంది కదా ఒక వైబ్రేషన్. సో కాబట్టి ఖచ్చితంగా ఆ భాష నేర్చుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9.

0: వెల్ మనతో మరి మన స్టూడియోలో ఉన్నారు ఆదిత్య భరద్వాజ్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి వారు, సంస్కృత్ ప్రొఫెసర్గా. సో భరద్వాజ్ గారు, మరి ఐకేఎస్ అని మధ్యన వింటున్నాం కదా, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పేసి. సో దానికి అంటే మన ఈ సంస్కృత్ నేర్చుకోవడానికి వీటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఏ రకంగా?
1: ఏంటండి అసలు ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు ఏదో కొత్తగా వచ్చిందనేసి అనుకుంటున్నారు తప్ప, మనం చేసే ప్రతి ఒక్కటి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేసేది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్సే. భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సంపద, ఆ శాస్త్రాలని ఎలా సద్వినియోగం చేసుకోబడ్డది, అదే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. సింప్లీ టు పుట్, ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఇస్ ఇంజనీరింగ్. యూజువలీ పీపుల్ రైట్ స్టూడెంట్స్ రైట్ ఆఫ్టర్ ద 10th ఇంటర్మీడియట్ కాగానే ట్రిపుల్ ఈ రాయడము, ఐఐటీలు రాయడము, ఇంజనీరింగ్ వెళ్ళిపోవడం. ఇంజనీరింగ్ ఏం నేర్పిస్తారు? కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ నేర్పిస్తాడు వాడు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ ఎట్లా కట్టాలి, డ్యామ్ ఎట్లా కట్టాలి నేర్పిస్తారు. మరి మన భారతదేశంలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్న ఇంజనీరింగ్ గురించి ఎవరు మాట్లాడతారు? ఈ రోజు మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వేల ఏళ్ల ముందు కట్టినటువంటి మనకున్నటువంటి ఎల్లోరా శిల్పాల్లో ఉన్న శివుడు టెంపుల్ చూస్తే అర్థమైపోతుంది. అంతెందుకు మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్కు కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి టెంపుల్, రామప్ప గుడి ఎలా కట్టారు? శాండ్ బ్లాక్ టెక్నాలజీ. ఈ రోజు కూడా బీట్ ఇంజనీయర్స్, బీట్ సివిల్ ఇంజనీయర్స్, శాస్త్రవేత్తలకు ఇంకా అర్థమైంది. ఏదో చెప్తున్నారు ఏమని, ఫిజికల్కి ఇలా కట్టారు అని. కానీ ఈరోజు అదే డిస్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు కట్టగలుగుతారు అలాంటిది? ఇట్స్ అ వండర్ దే కాన్ డూ ఇట్. ఈరోజుకి పిరమిడ్ కట్టలేకపోతున్నారు అంత శాస్త్ర పరిశోధన చేసినటువంటి వాళ్ళు. సో బేసిక్ నేను చెప్పేది ఏంటంటే, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఈజ్ రైట్ ఇన్ బిల్ట్ ఇట్స్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ అస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం చేసే వంట, మనం చేసే పూజ, పూజలు అయ్యేటప్పుడు ఉన్నటువంటి ఆసనాలు, యోగా ఆసనాలు. స్పెషల్గా యోగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు రజనీకాంత్ ఒక సినిమాలో, మనీషా కొయిరాలా బాబా సినిమాలో చెప్తారు, ముగ్గేస్తే ఆసనము, బిందె పట్టుకొస్తే ఏం ఆసనము, దిస్ ఇస్ ఆల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్.

0: సో మరి మన గవర్నమెంట్ నుంచి సో ఈ సాంస్క్రిట్ నేర్చుకోవడానికి కానీ ఈ విషయం అంటే సాంస్క్రిట్ని డెవలప్ చేసుకోవడానికి భాషాపరంగా ఎలాంటి సపోర్ట్ అందుతుందంటారు?
1: సపోర్ట్ ఎంతవరకు అందుతుందన్న చెప్పలేదు కానండి, ఏం చేస్తే బాగుపడుతుంది, సంస్కృత భాష ఎలా పిల్లలకు వస్తుంది, సంస్కృతం అందరు ఎలా నేర్చుకోగలుగుతారు అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే సంస్కృతం కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళదే భాష అన్న మసి అనేది పోయడం జరుగుతుంది. అది కాదు, సంస్కృతం ప్రతి ఒక్కరిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు నేను చెప్పగలను. ఏంటంటే, ఫస్ట్ విద్యా వ్యవస్థ నుంచి సంస్కృతాన్ని ఇంగ్లీష్లో తీసేది, ఇంగ్లీష్లో రాసి తీసేయాలి.
0: ఓకే,
1: అప్పుడు అది చేసినప్పుడు ఏమవుతుందంటే సంస్కృతాన్ని సంస్కృతంలో నేర్చుకోవాల్సి వస్తుంది. సంస్కృతాన్ని తొందరగా ఎలా నేర్చుకోగలుగుతాము? మాతృభాష సపోర్ట్ ఉంటే, బీట్ హిందీ, బీట్ గుజరాతీ, తెలుగు, ఏ భారతీయ భాష అయినప్పటికీ దాన్ని అనుసరించి చెప్పినట్టయితే కనుక ఖచ్చితంగా సంస్కృతాన్ని మనము తొందరగా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు కనుక ఇన్ని మార్కులు ఇంగ్లీష్లో రాయగలుగుతారు, దాదాపు 60-70% మీరు ఇంగ్లీష్లో రాసిన తర్వాత సంస్కృతం ఏమి మిగులుతుంది చెప్పండి?
0: ఓకే,
1: సో జరగకూడదు. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఫ్రెంచ్, మీరు ఎగ్జామ్ అనేది ఫ్రెంచ్లో రాయాల్సి వస్తుంది. బై ది ఎండ్ ఆఫ్ దేర్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ ఆఫ్టర్ దేర్ ఇంటర్మీడియట్, దే వుడ్ బి రెడీ టు టాక్ ఆర్ డూ ద బేసిక్స్ ఆఫ్ ఫ్రెంచ్.
0: ఓకే,
1: అలానే సంస్కృతం కూడా చేయొచ్చు. అంటే సెకండ్ లాంగ్వేజ్ టీచర్స్ కూడా బాధ అనేది చాలా ఉంటుంది, ఎందుకంటే చిన్నచూపు, టీచర్లని పట్టించుకోరు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, 2 నిమిషాలు ఈ కాలేజ్ చెప్పుకోవాలి, ఇంకో 2 నిమిషాలు ఆ కాలేజ్ అన్నట్టు డబ్బులు కోసి వీళ్ళు కూడా తిరుగుతుంటారు. కాబట్టి వీళ్ళ జ్ఞానం ఉన్నప్పటికీ సరిగ్గా అందించలేకపోతున్నారు. కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా ఆ సమయం అనేది ఇస్తలేదు. ఏదో లాంగ్వేజ్ మొత్తం ఉన్న 1 ఇయర్ ఉన్న కోర్సులో సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, దాంట్లో మీకు మొత్తంలో కలిపి 10-15 గంటల కన్నా ఎక్కువ ఇస్తాడు.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి భరద్వాజ్ గారు, చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సాంస్క్రిట్ ఉన్నటువంటి ఆ గొప్పదనం ఏంటి, ఆ ఫ్లేవర్ ఏంటి అనేటువంటిది మీ మాటల్లో మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు. మా శ్రోతల తరఫున, సో ఎఫ్ఎం రెయిన్బో తరఫున ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ
1: వెరీ మచ్.
0: రైట్, మరి ఇందాకైతే మనము వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఆదిత్య భరద్వాజ్ గారి ద్వారా సంస్క్రిట్ ఇంపార్టెన్స్, రాబోయేటువంటి శ్రావణ పౌర్ణమి రోజు సంస్క్రిట్ డేగా ఉంది, సంస్క్రిట్ లాంగ్వేజ్ డేగా ఉంది, సో దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం. సో స్టూడియో క్లాక్లో సమయం 3:59 దాటి 52 సెకండ్లు అయింది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయనున్న 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శనను అమిత్ షా ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం అనే భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమై సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఔటర్

రింగ్ రోడ్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లోని 7340 ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ద్వారా అర్హుల జాబితాను ఈరోజు ఆన్లైన్లో అందుబాటులో పెడతారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను, ప్రజా జీవితంలో అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ 1984 నుండి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. FIH హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెల్విన్లోని వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, సహకారాన్ని పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతలను పెంపొందించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదలవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, కేవలం క్షమాపణలతో బాధ్యత నుంచి తప్పుకోలేరని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వీడియోలు తీసి వైరల్ చేస్తే 100,000 రూపాయల వరకు నగదు బహుమతి అందుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా పాలసీలో చేసిన సవరణలకు బీహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్లోని నిమ్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు ప్రవేశాల మొదటి దశ కౌన్సిలింగ్ను ఈ నెల 29న నిర్వహించనున్నట్టు నిమ్స్ డీన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. అర్హత జాబితాలో పేర్లున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, కౌన్సిలింగ్ లేఖ, ఫీజుతో హాజరు కావాలని సూచించారు. ఉత్తర ఒడిశాలోని భద్రక్, కేంద్రపారా, బాలాసోర్, మయూర్భంజ్, కేంఝర్ జిల్లాల్లో వరద పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులతో సహా పలు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆచ వెంకితో మీరున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 5:04 దాటి 46 సెకండ్లు అయింది. సో తాజా ట్యూన్స్ వింటున్నారు ఆచే వెంకితో. సో ముందుగా అయితే ఒక చిన్న స్పాట్, తర్వాత ఒక సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహ
1: ఒగ్గు కథల మేళవింపు
2: పేరిణి నిత్య వీరత్వం
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం
2: నిర్మల్ కళల అందం
1: సకినాల రుచులు
2: సర్వపిండి సాంప్రదాయం
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

తో జీవితం రంగులమై తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 పై. సో ఇప్పుడు వినండి సూపర్ సాంగ్, మీకోసం వచ్చేస్తుంది చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ పాడినటువంటి ఈ పాట మా ఇంటి బంగారం సినిమాలోంచి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు. ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. మరి ఈ సూపర్ హిట్ సాంగ్కి వేటూరి సుందరమూర్తి లిరిక్స్ అందించారు, అలాగే ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట. అది వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం, ఆర్జే వెంకితో ఉన్నారు, తాజా ట్యూన్స్ వింటున్నారు. సో తాజా ట్యూన్స్లో ఇప్పుడు డ్యూడ్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ వినండి. సాయి అభ్యంకర్ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: రామ్ మిర్యాల పడినటువంటి సూపర్ ట్రాక్ విన్నారు. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కాసల శ్యామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. ఈ ఛాంపియన్ సినిమాలోంచి ఇందాక పాట విన్నారు. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, తాజా ట్యూన్స్ వింటున్నారు. రైట్, ఇప్పుడు వినండి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోంచి మెర్విన్ సొలమోన్ అండ్ సత్యయామిని పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా.
0: వివేక్ మెర్విన్ మ్యూజిక్ కంపోజిషన్లో కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు ఈ పాటకి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోంచి. దిస్ ఈజ్ యువర్ ఆర్జే వెంకీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.

0: Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ల సమయం 5:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జన వనరుల సంరక్షణ తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతి కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరు ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. కనుక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో కనుక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
0: ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
1: మా భూగర్భ జలశాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంటారు.

0: వాటిని. వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచిలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకొని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతుంది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
1: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం, వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు, అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంకమట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ

0: మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్సు వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతి పొరల యొక్క భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్ళడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రము దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోరు వేసేవాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు, ఇవి చలాన్ ద్వారా గవర్నమెంటు హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా

0: వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇది మన చట్టం. శీర్షికన భూగర్భ జన వనరుల సంరక్షణ. తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతిష్ జ్యోతికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9, musically yours.
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ అండి, వచ్చేసాను. మనందరికీ ఇష్టమైన, ముఖ్యంగా జెన్జీస్కి చాలా ఫేవరెట్ షో అయినటువంటి జెన్జీ షోలో ఉన్నాం మనము. సో జెలో జెన్జీస్ అసెంబ్ల్ హియర్. సో నెక్స్ట్ 1 అవర్ మొత్తం మన ముచ్చట్లే ఉంటాయి. సో జెన్జీస్ ఎలా ఎలా ఏమేం చేస్తున్నారు, ఎట్లా జెన్జీస్కి ఇంకా మనని మనం ప్రూవ్ చేసుకునేటువంటి సొల్యూషన్స్ ఏంది, ఏం చేస్తే ఇంకా మనం జెన్జీస్లో ఉన్న బ్యాడ్ నేమ్ని కానీ తొలగించుకోవచ్చు, లేదా మనం మీరు అనుకుంటున్న పర్సెప్షన్ రాంగ్, జెన్జీస్ చాలా వాటిల్లో బెటర్ అనేది చెట్లు పెట్టుకుందాం. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Gen Z with me, Ajay Chandra. Rainbow తో మీ జీవితం రంగు.

మయం ఎస్, జెన్జీని చూస్తే ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీళ్ళకి ఏదైనా బ్లైండ్గా యాక్సెప్ట్ చేయడం అస్సలు నచ్చదు. ఏదన్నా అడిగితే ఎందుకు అనే క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఇంట్లో పేరెంట్స్ ఏదైనా చెప్తే ఓకే అని వదిలేయకుండా రీజన్ అడుగుతారు. వర్క్ ప్లేస్లో కూడా అంతే. రీసెంట్గా డెలాయిట్ ఇండియా సర్వేలో జెన్జీలో 99% మంది జాబ్ సాటిస్ఫాక్షన్కి పర్పస్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే శాలరీ మాత్రమే కాదు, నేను చేస్తున్న పని ఎందుకు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఫ్రెండ్స్, ఈ జనరేషన్ని కన్విన్స్ చేయాలంటే నేను చెప్పాను కాబట్టి చెయ్యాలి అంటే సరిపోదు. ఇది ఎందుకు అవసరం అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే మేక్ సెన్స్ అంటారు. కొంచెం క్వశ్చనింగ్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ అదే క్వశ్చనింగ్ వల్ల కొత్త ఐడియాస్ కూడా వస్తాయి, ఒక క్లారిటీ అనేది ఉంటుంది, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. ఎస్, ఇది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 28-26 సాయంత్రం 7:15 ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి ఉన్న రైతులు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాల్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్స్ STD 040 జత చేసి 2323-0852 2324-0853 లకు కాల్ చేయగలరని మనవి.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆర్జె చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, జెన్ జీస్కి ఒక ప్రాబ్లం ఉంది అని మనం అందరం అనుకుంటాం. అదేంటి? అన్నీ ఫోన్లోనే. కానీ అసలు ముచ్చట ఏంటంటే, ఫోన్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ డివైస్ మాత్రమే కాదు, ఒక డిస్కవరీ టూల్ కూడా. రీసెంట్ మెటా స్టడీ ప్రకారం ఇండియాలో 89% ఆఫ్ జెన్జీ డైలీ రీల్స్ చూస్తున్నారు. బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్నెస్, కామెడీ, స్పోర్ట్స్, ఇలా ఏదైనా కొత్త తెలుసుకోవడానికి కూడా షార్ట్ వీడియోస్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక రెసిపీ కావాలి, రీల్. ఒక ప్లేస్కి వెళ్ళాలి, రీల్. కొత్త హెయిర్ స్టైల్ కావాలి, రీల్. ఒక ప్రోడక్ట్ కొనాలి, ముందు రివ్యూ, రీల్. అంటే సెర్చ్ ఇంజిన్కి ముందు సోషల్ మీడియాని అడిగే జనరేషన్ ఇది. కానీ ఫ్రెండ్స్, ఒక చిన్న కాషన్. రీల్స్లో కనిపించింది ఇన్ఫర్మేషన్ అంతేకాని ఫైనల్ ట్రూత్ కాదు. డిస్కవర్ సోషల్ మీడియాలో చేయండి, డెసిషన్ మాత్రం బ్రెయిన్తో తీసుకోండి. అంటే ఒక 5 మినిట్స్ రీల్లో వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన దాన్ని హైలైట్ చేసుకోవడానికో, వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసి దాన్ని పాజిటివ్గా మనకి చూపించవచ్చు. కానీ ఒక్కసారి రియాలిటీలోకి వెళ్ళి ఆ రివ్యూస్, ఆ సెర్చ్ ఇంజిన్స్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా ఒక్కసారి రీచెక్ చేసుకొని దెన్ యూ ప్రొసీడ్. అదర్వైజ్ చాలా స్కామ్స్కి గురవుతున్నాం మనం. స్పెషల్గా చెప్పాలంటే, ఈ పండుగలు వ్రతాలు వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఉండేటువంటి ఆ శారీస్, నగలు, వీటన్నిటికీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం మనం. అంటే ఫిజికల్గా స్టోర్స్కి వెళ్ళి కొనడం కంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి కొనడమే చాలా ఎక్కువైపోయింది. అలా చాలా స్కామ్స్ అయ్యాయి కూడా. సో బీ కేర్ఫుల్. ఒకటికి రెండు సార్లు కొంచెం కష్టపడైనా సరే

0: మ్యాక్సిమం ఫిజికల్గా స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ కొనుక్కోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై ఒపీనియన్ మాత్రమే, అదే బెటర్ అని నేను చెప్పట్లేదు, బట్ మ్యాక్సిమం అది ఎందుకో నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
3: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం
3: ఒగ్గు కథలు
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలు ఒకవైపు
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆర్జ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జెన్జీస్కి పేషెన్స్ లేదు అని చాలామంది అంటుంటారు, కానీ నాకు అనిపించింది ఏంటంటే పేషెన్స్ లేకపోవడం అంటే పేషెన్స్ లేకపోవడం కంటే ఇన్స్టంట్ రిజల్ట్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు అని. ఒక క్లిక్, ఒక సెర్చ్, ఒక మెసేజ్, వెంటనే ఆన్సర్ రావాలి. అందుకే కెరీర్లో కూడా ఈ కోర్స్ చేస్తే ఎప్పుడు జాబ్ వస్తుంది, ఈ స్కిల్ నేర్చుకుంటే ఎంత శాలరీ అని ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్లో ఫ్రెండ్స్, కొన్ని థింగ్స్కి చాలా టైం పడుతుంది. ఒక స్కిల్ నేర్చుకోవడానికి మంత్స్ పట్టచ్చు, ఒక కెరీర్ బిల్డ్ అవ్వడానికి ఇయర్సే పట్టచ్చు, ఒక బిజినెస్ మొదట లాస్లో ఉండొచ్చు. అందుకే సింపుల్ రిమైండర్, ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే, కానీ స్లో గ్రోత్ కూడా గ్రోతే కదా. సో మీ ప్రోగ్రెస్ ఇంకొకరి ఇన్స్టాగ్రామ్ టైమ్ లైన్తో కంపేర్ చేయకండి. మన గ్రోత్ మనది, మనకు వచ్చే సక్సెస్ డెఫినెట్గా ఎప్పుడైనా వస్తుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: Hey, did you know the Kakatiya Kala Toranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆర్జ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జెన్జీస్కి మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సైడ్ ఇన్కమ్. సైడ్ ఇన్కమ్ మీద చాలా క్యూరియాసిటీ. జాబ్ ఉంది కానీ ఇంకో ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ బిజినెస్, ఇన్వెస్టింగ్, డిజిటల్ స్కిల్స్, ఇలా చాలా ఆప్షన్స్ చూస్తున్నారు. రీసెంట్ రిపోర్ట్స్లో కూడా యంగ్ ఇండియన్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇన్వెస్టింగ్, డెబ్ట్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుందని చూపిస్తున్నాయట. కానీ ఇక్కడ ఒక ఫన్నీ ట్రాప్ ఉంది. ఒక వీడియో చూసాం యూట్యూబ్లో, 10,000 పెట్టి నెలకి 100,000 అయింది. ఒక్క 10,000 పెడితే మనకు కూడా బిజినెస్ ఐడియా వచ్చేసింది. ఫ్రెండ్స్, మనీ విషయంలో ఎగ్జైట్మెంట్ కంటే వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరో ఏం చేశారు, మనం కూడా అదే వేలో ఏం చేస్తామనే గ్యారంటీ లేదు. సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేయండి, కానీ షార్ట్ కట్ కోసం మెయిన్ ఇన్కమ్ని రిస్క్లో పెట్టకండి. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

Yes, welcome. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. ఎస్, మనం అందరం ఈ టైం కోసం ఎంత వెయిట్ చేస్తాం కదా, ఆఫీస్ నుంచి వచ్చేసి ఆర్ ఎల్స్ జాబ్ వర్క్ నుంచి వచ్చేసి హ్యాపీగా ఒక టీ కాఫీ అంతా ఫినిష్.

ఫినిష్ చేసేసుకొని ఒక రిలాక్స్ టైంలో ఒక మంచి మంచి మాటలు, అది మనం మాట్లాడుతుంటే మన మాటలు రేడియోలో వినిపిస్తుంటే ఆహా, అస్సలు ఆ ఫీరే వేరే లెవెల్ కదా. అదే మన హెలో రెయిన్బో. సో ఈరోజు ఇంత మంచి టైంకి నా టాపిక్ ఏంటంటే, మీరే గనక మీకే గనక ఒకరోజు సెలబ్రిటీగా ఉండే ఛాన్స్ వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? సో అది నాతో షేర్ చేసుకోండి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003030, 0402323484821, 0402970429704715. ఎస్, ఓకే, మంచి సాంగ్ వేసేద్దాం, దెన్ కాల్స్ తీసేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫస్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సారీ, కట్ అయిపోయింది. ఎస్, సాంగ్ వినేసేద్దాం.

0: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు మన హలో రెయిన్బోలో టాపిక్ ఏంటంటే, మీరు గనక ఒక్కరోజు సెలబ్రిటీగా మారితే ఫస్ట్ ఏం చేస్తారు అనేసి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఐఎమ్ శ్రీనివాసరావు ఫ్రమ్ మలక్పేటమ్మ.
0: శ్రీనివాసరావు గారు చెప్పండి.
1: అదేనమ్మ, ఒకవేళ నేను కనుక సెలబ్రిటీ అయితే కంపల్సరీగా, అంటే జనాలతో ఇంటర్వ్యూ ఎప్పుడైతే మనం తీసుకుంటుంటామో, వాళ్ళతో మెల్లగా మాట్లాడి, మంచిగా మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి, వాళ్ళని సాటిస్ఫై చేసి, మనం చెప్పాలనుకున్నది వాళ్ళకు అర్థమయ్యే రీతిలో కనుక మనం చెప్తే, వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు, మనకు మంచి మాటలు చెప్తారు. అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవచ్చు. లేకుండా మన హాస్గా కానీ, లేకపోతే మనకేదో ఐ దీంట్లో ఉన్నామా అన్నట్టు కానీ గర్వంగా మాట్లాడితే, అలాంటివన్నీ పనికి లేకుండా హాయిగా మెల్లగా సెలబ్రిటీ అవుతున్నాం కాబట్టి కంపల్సరీగా దానికి అయితే సమయ సందర్భాల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగాలి, ఎంత మెల్లగా అడిగితే అంత మంచిది, ఎంత సగర్వంగా గర్వం లేకుండా మెల్లగా అడిగితే మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను అమ్మా.
0: సూపర్ సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: హలో,
0: యా చెప్పండి.
1: ఓహో,
0: ఎస్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హాయ్ అండి.
0: ఎస్,
2: నేను తగ్గించు. హలో, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి.
0: మీ పేరు?
2: హలో,
0: మీ పేరు?
2: పేరు వచ్చేసి అమ్ము.
0: అమ్ము, ఎస్ అమ్ము, చెప్పండి.
2: యా, యాక్చువల్లీ నేను సెలబ్రిటీ అయితే కనుక, ఈ మధ్య సెలబ్రిటీస్ బాగా ట్రెండ్ అయిపోయింది కదా, కార్స్ కొనడము, ఇల్లు కొనడము.
0: ఓకే,
2: సో నేను అదే పని చేస్తాను. ఫస్ట్ ఒక ఇల్లు తీసుకుంటాను.
0: ఓకే,
2: ఎందుకంటే అంత అమౌంట్ ఉండదు, ఒక సెలబ్రిటీకి మాత్రమే అంత అమౌంట్ వస్తుంది. సో ఐ విల్ నేను ఇల్లు తీసుకుంటానండి.
0: ఇంకా
2: అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ సెలబ్రిటీ అంటే ఇన్ఫ్లుయెన్సర్ కింద కూడా వస్తారు కదా, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా వాళ్ళకి నెగిటివ్ గా ఎఫెక్ట్ కాకుండా పీపుల్ కి పాజిటివ్ గా ఎలా చూస్తాను.
0: సూపర్ సూపర్ సూపర్ అమ్ము గారు, ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: ఓకే,
0: సో అదన్నమాట సంగతి ఏంటి, నిజంగా మనకి సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ వస్తే ఒకసారి హ్యాపీగా ఫస్ట్ మనకు కావాల్సిందేదో మనం చూసుకొని, అలాగే సమాజానికి కూడా ఎంతో కొంత

మనం హెల్ప్ చేయడానికి ఉంటే బాగుంటుంది. నాకు కూడా అది చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి సాంగ్ వినేసేద్దాం. విన్న తర్వాత మళ్ళీ కాల్స్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: స్టే ట్యూన్, స్టే బ్రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయ. ఎస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు గనక ఒక రోజు సెలబ్రిటీగా ఉండే ఛాన్స్ వస్తే ఫస్ట్ ఏం చేస్తారు అని. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే అండి, మంగా వస్తాం సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా.
0: ఎస్, చెప్పండి.
1: ఊహించుకోవడానికి ఎన్నైనా ఊహించుకోవచ్చు కదా, మీరు ఆప్షన్ ఇచ్చారు కదా ఒక రోజు అని.
0: డెఫినెట్ గా
1: చాలు, ఆసర్దులేండి ఒక రోజు చాలు. కాకపోతే ఇప్పుడు మా కాలనీ గురించి, అంటే ఇంట్లో కాకుండా స్వార్థం లేకుండా కాలనీలో రోడ్లు గురించి చాలా హారిబుల్ గా ఉన్నాను. స్పీడ్ బ్రేకర్స్ మీద జీబ్రా లైన్స్ లేవు, ఎంతో మంది పడిపోతూ ఉంటారు. స్కూల్ జోన్స్ లో కూడా రోడ్డు హారిబుల్ గా ఉంది. పెద్దవాళ్ళని అడిగి అడిగి అడిగి అలిచిపోయాం. కాబట్టి ముందు ఆ మంచి పని చేయాలని ఉండాలి.
0: సూపర్,
1: అందరికీ ఉపయోగపడాలి కదా.
0: యా,
1: డెఫినెట్లీ.
0: థ్యాంక్ యూ మంగ భాస్కర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, అనిల్ కుమార్ ఏశానగర్.
0: అనిల్ కుమార్ గారు, ఎస్, మీరు కూడా మా రెగ్యులర్ కాలర్ లిస్ట్ లోకి వచ్చినట్టున్నారు.
2: అవును.
0: ఎస్, చెప్పండి.
2: థాంక్స్ అండి గుర్తుపెట్టుకున్నందుకు.
0: ఆఫ్ కోర్స్, చెప్పండి.
2: రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి టాపిక్స్ ఇచ్చి ఇవ్వాలి అనుకుంటే మీరు ఒక రోజు ముందు అనౌన్స్ చేయండి.
0: అంటే ఒక రోజు అంతా ఆలోచించుకొని మొన్నట్లో మొన్న ఏదో అనుకున్నాం కదా మనం, ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారంటే, ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తారంటే నార్మల్ గా అంబానీ అది ఇది అని అన్నారు కదా, ఈ రోజు కూడా ఇంకా బాగా రాత్రి నుంచి ఆలోచించుకొని అట్లుండదు కదా. చెప్పండి.
2: ఇప్పుడు చెప్తాను ఏంటంటే, సెలబ్రిటీ అయితే ఫస్ట్ సెలబ్రిటీ వాళ్ళ వచ్చే బెనిఫిట్స్ ఏమో ఫుల్ గా పొందాలి అంటే, ఫస్ట్ ఫ్యామిలీతో వెంకన్న స్వామి, తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు. మన కామన్ మ్యాన్ కి అంత అదృష్టం ఉండదు. సెలబ్రిటీస్ అయితే మంచి వాళ్ళే అతిథి సత్కారాలతో దగ్గరుండి మరి తృప్తిగా దర్శనం చేపిస్తారు. సో ఆ దర్శనం చేసుకుంటాను. తర్వాత వీళ్ళైతే షాపింగ్ మాల్స్, ఎన్నో జ్యువెలరీ షాప్స్ ఇనాగరేట్ చేస్తాను. ఫోటోలు దిగుతాయి పేపర్ లో, పేజ్ 3 పడతాయి కదా. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, అది నేనే ఇనాగరేట్ చేశానని, షాప్ ఇనాగరేట్
0: చేశానని.
2: సో కొంచెం ఏమైనా వీళ్ళైతే కొంచెం సొసైటీస్ కి వెల్ఫేర్ ఇస్తారు, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇస్తారు కదా, వాళ్ళకి డొనేషన్ చేస్తాను. ఏంటంటే కొంచెం ఏదో దానం చేసినట్టు కూడా చూపించుకోవాలి కదా.
0: ఓకే, అంటే చూపించుకోవడానికి మాత్రమే చేస్తారా మీరు దానాలు?
2: చెయ్యాలి,
0: నిజంగా తీయరా?
2: అదండి, చేస్తాను అదే అంటున్నాను కదా, సారీ. కాకపోతే కొంచెం ఫేమ్ అవ్వాలి కదా, అంతే కదా.
0: ఓకే, ఫైన్.
2: అదండి,
0: మాట్లాడేసిద్దాం. ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడటం.
0: అవునా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: నేను కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
0: ఓకే, చెప్పండి.
3: బాగున్నారా మేడం?
0: బాగున్నాను, మీరు బాగున్నారా?
3: నేను వందే సెలబ్రిటీ అయితే గనక

0: నా ఫ్రెండ్స్ కి నా అభిమానులకు ఆటోగ్రాఫ్స్ ఇస్తాను మేడం.
1: ఓకే,
0: అది నా ఎప్పటి నుంచో అనుకున్న కోరిక. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అనాథకు వృద్ధ కళాకారులకు వాళ్లకు ఆశ్రమం కల్పించడానికి వసతి కల్పిస్తాను మేడం.
1: ఓకే నైస్,
0: ఇది నా అంబిషన్.
1: షూర్, తప్పకుండా జరగాలని
0: కోరుకుంటున్నాను.
1: Yes, thank you అండి, thank you so much, thanks for calling.
0: Thanks మేడం.
1: Yes, ఓకే, ఇంకా చాలా చాలా ముచ్చట్లు చెప్పుకుందాం మనం ఒక చిన్న సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: బ్రో, డిడ్ యు నో దేర్ ఇస్ ఎ థియేటర్ ఫెస్ట్ అట్ రవీంద్ర భారతి టునైట్?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు మన హలో రెయిన్బోలో టాపిక్ ఏంటంటే, మీకే గనక ఒకరోజు సెలబ్రిటీగా మారే ఛాన్స్ వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: ఎస్ చెప్పండి.
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట నుండి.
1: నరసింహారెడ్డి గారు బాగున్నారా?
2: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
1: ఫైన్ ఫైన్ అండి. ఎస్, ఒక్కరోజు కనుక సెలబ్రిటీ అయితే ఏం చేస్తారు?
2: మీరు ఏం చేస్తారు మేడం?
1: నేనా? చూస్తా, ఆలోచించి లాస్ట్ లో చెప్తా. మీరందరు చెప్పిన తర్వాత చెప్పండి.
2: ఓకే, నేనైతే మేడం మీరు చెత్త వేసేస్తాడు మీరు రోడ్లపైన మేడం, ఎక్కడికక్కడ లోపలికి ఎప్పించేస్తా మేడం.
1: షూర్, మంచిది.
2: ఎందుకంటే మేడం, దోమలు ఇంత విపరీతంగా అయిపోయినాయి అంటే నేను రోజు గొడవ పడుతుండే వాళ్ళతో. మళ్ళీ నేను ఇట్లా బయట లోపలికి వెళ్ళగానే మళ్ళీ చెత్త వేస్తానే ఉంటాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే మేడం, ఈ ఆటోలు వస్తే చూడండి మేడం, ఇది పొల్యూషన్ ఎట్లుంటది అంటే డేట్ అయిపోయి ఉంటది, పొగ మొత్తం వస్తుంటది. లౌడ్ స్పీకర్ ఎంత గట్టిగా పెడతారంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ దూరం నేను వస్తాను చప్పుడు. ఆ చప్పుడు లేకుండా ఆ బండ్లను కూడా అన్ని సీజ్ చేపిస్తే ఇది ఒకటి చెట్ల కొలకు మేడం, చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే పొగ కొట్టుదా మరి, దోమల పొగ, దాన్ని కూడా కంటిన్యూ రోజు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఒక G3 పైన జీవో తీసుకొచ్చి చాలా స్ట్రిక్ట్ గా యూజ్ చేస్తాను మేడం నేను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అమ్మా చందన, నేను రమణయ్యను.
1: రమణయ్య గారు బాగున్నారా?
3: బాగానే ఉన్నామ్మా, నేను మాటలు వింటున్నాము. గానీ
1: చెప్పండి,
3: సెలబ్రిటీగా ఒక రోజు మారితే ఏం చేస్తారు కదా? అదే, ఇంతమంది ఒక రోజు ఇంతమంది మన ఆర్జే దీపా తీసుకుంది నేను 3 సంవత్సరాల కిందట సెలబ్రిటీగా రేడియోలో మాట్లాడించింది, పండుగల గురించి మాట్లాడింది. అదే ఇప్పుడైతే నేను సెలబ్రిటీగా మారితే నేను ఒక సినిమా యాక్టర్ను కానీ లేకపోతే డాక్టర్ను కానీ అయితే డాక్టర్గా సెలబ్రిటీగా అయితే నేనేం చేస్తానంటే అందరినీ ఆరోగ్యవంతులు చేసే ఫీజు లేకుండా అందరూ నేను వాళ్ళకు సేవ చేస్తూ ఆ విధంగా ఉండాలనుకుంటానమ్మా.
1: సూపర్ అమ్మయ్య గారు.
3: థ్యాంక్స్ అమ్మా.
1: థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ షేరింగ్. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడి.

0: చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను గుంటూరు నుంచి, గుంటూరు నుంచి కుమార్ని మాట్లాడుతున్నానండి.
0: ఎస్ చెప్పండి.
1: చెప్పమంటారా టాపిక్?
0: చెప్పండి.
1: ఓకే, నేను కనుక ఫస్ట్ సెలబ్రిటీ అయితే నా ఫ్యాన్స్ కి సెల్ఫీ విత్ హగ్ ఇస్తా ఒకటి. దట్స్ ఒక మెమొరబుల్ థింగ్. అంటే ఫస్ట్ ఆర్జే, అంటే ఎస్ఎం ఆర్జేగా కావాలనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ఎం ఆర్జే అయితే మాత్రం నా ఫ్రెండ్స్ కి ఒక సెల్ఫీ విత్ హగ్ ఇస్తా.

0: కల్తీ విత్ హగ్ ఇస్తా ఒకటి, దట్స్ ఒక మెమొరబుల్ థింగ్. అంటే ఫస్ట్ ఆర్జే అంటే ఎఫ్ఎం ఆర్జే గా కావాలనుకుంటున్నాను.
1: ఓకే,
0: ఒకవేళ ఎఫ్ఎం ఆర్జే అయితే మాత్రం నా ఫ్యాన్స్ కి ఒక సెల్ఫీ విత్ హగ్ ఇస్తా.
1: చివర్లో చెప్తాను, చివర్లో చెప్తా. నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్, రామాచారపురం విజయనగర్ కాలేజ్ మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి.
2: విజయనగర్లో సొసైటీ ఉందమ్మా. ఈ సొసైటీలు ఏం చేస్తారంటే, వీళ్ళు మనకు జాడు కొట్టే వాళ్ళు మున్సిపాలిటీ
1: వాళ్ళు.
2: ఈ క్రైమ్ టూ త్రీ టైమ్ కొట్టినప్పుడు ఏం చేస్తానంటే, ఒకటి ఇంకొక టూ డేస్ బ్యాక్ ఒక రెండు రోజులు కొట్టిన తర్వాత ఆపేస్తారు కదా. నేనేం చేస్తానంటే, ఆ సొసైటీకి మా డెవలప్మెంట్ కోసం వాళ్ళకు డబ్బులు ఇప్పించి చేస్తాను స్వయంగా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: అంటే ఇప్పుడు దోమలు పెడతా ఉంది కదమ్మా, దోమలు ఎక్కువ వస్తూనే ఉంటాయి మా పార్క్ లో కూడా, దోమలు ఎక్కువ వస్తాయి కాబట్టి అది మన డొనేషన్ చేస్తాము. ఒకటి మనకు బ్రైట్నెస్ వాళ్ళకు మన బ్రైట్నెస్ కోసం
1: కదండి,
2: వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తానండి. మూడోది ఏముందంటే, ఈ హాస్పిటల్లో ఉంటారు కదండి గరీబ్ రోజులు, ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఏం చేస్తాను చెప్పినందుకు అన్నదానం ఇట్లా చేస్తానమ్మా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్, అదన్నమాట సంగతి. ఒక సాంగ్ వినేసి మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు గనక ఒక్కరోజు సెలబ్రిటీ అయితే ఏం చేస్తారు? సో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, చందన మేడం గారికి, చందన అంటే గంధం తలసల్లని చందన గారికి గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్,
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహబూబ, జూబిలీ నుంచి మాట్లాడుతున్నానండి. నేను రెగ్యులర్ కాలర్ అండి, రేడియో శ్రోతన కూడానండి. ఇకపోతే పెద్దలందరికి, రమణయ్య గారికి, శ్రీనివాసరావు గారికి, మన ఏఎస్ రావు నగర్ అనిల్ కుమార్ గారి రెగ్యులర్ కాలర్ అన్న చూడండి, ఆ వారికి కూడా నమస్కారాలండి. అయితే అండి, సెలబ్రిటీ ఒకరోజు అని ఎలా సరిపోద్ది అండి? ఒకవేళ ఢిల్లీ నరేంద్ర మోడీ గారిని కలవాలండి, ఒకవేళ తిరుపతి వెంకటేశ్వర గుడికి వెళ్ళాలండి, ఇవన్నీ చేయాలండి. ఒక రోజునే చాలు కదండి,
1: సెలబ్రిటీ అయితే
2: వెళ్ళేదండి. ఎమ్మెల్యే గారితో లెటర్ రాయించుకుని వెళ్ళేదండి. సెలబ్రిటీ అయితే ఒక చేత లెటర్ ఎందుకండి? తిరుపతి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏమన్నా చెప్పుకోవాలన్నా, మన బాధలో విన్నపాలు చెప్పుకోవాలన్నా డైరెక్ట్ వెళ్ళొచ్చండి. దేవుడి దర్శనంతో మన ప్రధానమంత్రి గారి దర్శనం కూడా అంతేనే అండి. అదే విధంగా మన గుంటూరు నుంచి కుమార్ గారు చెప్పారు చూడండి, మీరు కూడా సెలబ్రిటీ అయితే ఏం చేస్తారు కొంచెం చెప్తండి, మేము కూడా విని ఆనందిస్తాం.
1: తప్పకుండా తప్పకుండా, లాస్ట్ లో చెప్తా.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: నా పేరు వినాస్ పెనూర్కర్, నందాకుంట భాగ్యనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఎస్ చెప్పండి.
3: నేను సెలబ్రిటీగా అవుతే మొట్టమొదటిగా ఈ పిఓకి మన దేశంలో తీసుకుంటానండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనము పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని చెప్తూనే ఉన్నాము, అది ఇప్పుడు చెప్పటం లేదు, అది మన దేశంలో తీసేసుకుంటాను, అది ఒక పని నేను చేయాలని అనుకుంటున్నాను. రెండో పని ఏమిటంటే, మన దేశం నుంచి చాలా మట్టుకు విద్యార్థులు విదేశానికి చదువు గురించి వెళ్తున్నారు. మీరు వింటున్నారండి?
1: చెప్పండి.
3: మధ్యలో ఏం అంటలేరు కాబట్టి.
1: అయితే
3: మన దేశం నుంచి చాలా మట్టుకు విద్యార్థులు విదేశానికి చదువు గురించి వెళ్తున్నారు, కెనడా గానీ, ఆస్ట్రేలియా గానీ, యుఎస్ గానీ,

0: అది వాళ్ళకి ఇక్కడనే యూనివర్సిటీస్ పెట్టి ఇక్కడనే చదువు ఏర్పాటు చేయాలా అని నా ఉద్దేశం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
0: ఇంకో పాయింట్, స్కూల్ లెవెల్ నుంచే అందరికి సంస్కృత్ నేర్పించాలా అని నా ఉద్దేశం, అందరికి కంపల్సరీగా నేర్పించాలా అని నా ఉద్దేశం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నా పేరు నాగేందర్ అండి, హైదరాబాద్ నుంచి.
1: ఎస్ చెప్పండి.
2: సెలబ్రిటీ, నేను పెద్ద సినిమా ప్రొడ్యూసర్ లాగా, రామానాయుడు లాగా గారు లాగా పెద్ద ప్రొడ్యూసర్ అయితే, సెలబ్రిటీ అయితే నేను ఈ ఆకాశవాణి దూరదర్శన్ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: సుగంధ పరిమళాలను అందించే ఓ చందన, నీకు సంధ్య వందనం.
1: చెప్పండి,
3: ఎలా ఉన్నారు?
1: ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా ఫైన్ అండి, వెరీ ఫైన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గౌరవ పదంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.
1: ఎందుకండి?
3: ఎందుకంటే అందరూ నిద్రపోయినప్పుడు కలలు కనిపిస్తుంటే మీరు మెలకుండగానే కలలు కనిపించేస్తున్నారు. వాస్తవానికి చిన్న పిల్లల్ని చేసేస్తున్నారు మమ్మల్ని. ఇంకోటి ఏంటంటే, నాకు అటువంటి అవకాశం వస్తే ఏంటంటే, వాస్తవానికి ఎన్నో ఉంటాయి, కాకపోతే కొన్ని పిన్ పాయింట్స్ తీసుకుంటాను. పిన్ పాయింట్స్ అంటే ఇప్పుడు కొన్ని ఫెయిర్ రేట్స్, ఇప్పుడు మనకు ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఏంటంటే, ఏ వస్తువుదైనా ఇది కరెక్ట్ ఫెయిర్ ప్రైస్ అయినా కాదా అదొక అనుమానం. సరే పోనీ, ఇది 100% ప్యూరిటీయా, అది డౌటే. వీటన్నిటికీ ఒక చెక్ పెడతాను. ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా సెలబ్రిటీ అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విఐపి ట్రీట్ ఉంటుంది కదా, అది ప్రతి ఒక్క జాగా నేను పొందాలనుకుంటున్నానండి. కానీ ఈ 24 గంటలు ఇచ్చి మాత్రం మీరు తప్పు చేసిరేమో
1: అనిపిస్తుంది.
3: అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని కవర్ చేయాలంటే చాలా ఇబ్బందే కదా. అయితే ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, ఒక స్టేట్మెంట్ వల్ల అన్ని మారతాయి అని ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు, వాస్తవానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. భరత్ అని నేనులో మహేష్ బాబు గారు చేశారు అని చాలా ఆ విధంగా కొన్ని చేంజెస్, అంటే సొసైటీ గొప్పట ఆయన ఒకటి ఒక బాధ్యత గల మాట చెప్తాడు, ఏంటంటే ఈ సమాజానికి భయము బాధ్యత ఇవి రెండు లేవు, వాటిని నేను తెప్పియాలి, వాటిని నేను వాళ్ళ లోపల నుంచి పుట్టియాలి అని అనుకుంటాను కదా. వాళ్ళకు ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనేది రావాలి, ఆ బాధ్యత దాన్ని క్రియేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, దీన్ని ఒక క్లీన్ వైట్ వాష్ గా చేసి ఆ వైట్ వాష్ లోపల మనము ఒక అద్భుతమైన స్వర్గాన్ని తిట్టుకోవాలనేది నా అభిప్రాయం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చాలా మాట్లాడేశారు, సో ఒక చిన్న సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో, రెయిన్బో విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఒకరోజు మీరు కనుక సెలబ్రిటీ అయితే ఏం చేస్తారు అని. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నమస్తే మేడం, నా పేరు సుబ్బరాయుడు మేడం, మేము గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి సార్.
2: నేను సెలబ్రేట్ అయితే ఇంకా మేడం, వెయ్యి కోట్లతో నేనే హీరోగా సినిమా తీయాలను.
1: ఓకే షూర్.
2: నా వయసు 60 సరిపోతా హీరో సరిపోతాను.
1: ఓకే
2: సరే, చూస్తారులేండి నేను హీరో ఉంటే ఇంకా.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సారీ, కట్ అయిపోయింది లైన్. సో అదన్నమాట సంగతి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎంత మంచి మంచి కోరికలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కాల్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: హలో చందన గారు, నమస్కారం.
1: నమస్కారం. కౌసల్య కవయిత్రి గారు, చెప్పండి.
3: నేను మా ఇందాక ఆయన ఎవరో కాదన్నట్టు ఒక రోజే 24 షిఫ్ట్ వేయాలండి. మేము ప్లాన్ చేసుకుంటే అన్ని చేసుకుంటాం
1: అంటే అది ఊహ కదా. సో అందుకే ఒక్కరోజుతో ఆపేసాం అనమాట. సో ఆ ఒక్కరోజులో ఏం చేయాలనుకుంటున్నారు, అది చేయండి.

0: नेला प्रजा क्षेम ప్రజా సంక్షేమ మంత్రిని అవుతా.
1: ఓకే,
0: ప్రజల కోసం పాటు పడతా. ఏమిటంటే రోడ్లు అన్ని క్లీన్ గా ఉండి ట్రాఫిక్ ఎక్కువ లేకుండా ఏ ప్రమాదాలు యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటా.
1: ఓకే,
0: తర్వాత నెక్స్ట్ వాన పడితే నీరంతా డ్రైనేజీల్లో కాకుండా ఇళ్లలోకి ఇంకో గుంటల్లోకి పోయేలాగా చేస్తాను. వాన అనే వాన నీటిని ఎక్కడ వృధా చేయకుండా చూస్తాను. ఆ ఏడాదంతా సుభిక్షంగా పంటలు పండి అందరికి నీళ్లు అందేలా డైలీ నీళ్లు వదిలేలాగా. ఇప్పుడు మనకి ఆల్టర్నేట్ చేసి వస్తుంది, అలా కాకుండా డైలీ నీళ్లు వదిలేలాగా నేను ఆర్డర్ చేసేస్తా.
1: సూపర్ సూపర్ సూపర్ అండి.
0: తర్వాత హాస్పిటల్స్ లో ఫ్రీగా నా ఖజానాలోంచి ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తా ఒక్కరోజు.
1: సూపర్ సూపర్ సూపర్.
0: ప్రజలకు ఆపరేషన్లు అవి ఉంటాయి కదండి, మందులు అన్ని అన్ని ఉచితమే ఆ రోజు అంతా నా ఖర్చులోంచి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానండి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
2: నేను కానీ సెలబ్రిటీని అయితే అండి, ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి, అందుకని వాళ్ళకి వీలైనంత వరకు మంచి పనులు జరిగేలాగా వాళ్ళ జీవితాలు మరింత వికసించేలాగా చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవాళ అందులో అలాంటి వాళ్ళైతే ఒక సిమ్ము తీసుకోవాలన్నా గానీ వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయండి, అందుకని అలాంటి వాళ్ళకి మంచి జరిగేలాగా ఏదన్నా చేయాలన్నది నా యొక్క ఉద్దేశం అమ్మా.
1: సూపర్ అండి.
2: చాలా, ఎందుకంటే నేను చూస్తున్నాను ఒక అంధుడుగా నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నమాట
1: ఇవన్నీ.
2: అందువల్ల చాలా బాధలు అనేవి ఉన్నాయమ్మా, ఎందుకంటే ఎన్నో విధాలుగా మీ కళ్ళు రావట్లేదు కాబట్టి ఐరిష్ లో మీకు ఇది ఇవ్వము అది ఇవ్వము ఇలా ఎన్నో బాధలు పడుతున్న సందర్భంలో మరేంటి, వీళ్ళకు కూడా జీవితం అనేది ఉండాలి కాబట్టి సో అలాంటి జీవితాన్ని మంచి జీవితానికి ఇవ్వడానికి ట్రై చేస్తానండి.
1: షూర్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అసలు చాలా బాగా చెప్పారండి. ఎస్, థ్యాంక్ యూ అండి. అసలు చాలామంది చాలా రకాలుగా షేర్ చేసుకున్నారు. ఒకరోజు కనుక సెలబ్రిటీ అయితే చాలా చేస్తా అనేసి చాలా రకాలుగా ఆలోచించారు, క్రియేటివ్గా ఆలోచించారు, అసలు చాలా రకాలుగా ఆలోచించారు. నేను ఒకరోజు కనుక సెలబ్రిటీ అయితే చాలా ఏంటి, చాలా రంగాలని మనం ఇగ్నోర్ చేస్తాము, అందులో ముఖ్యంగా ఒక డిపార్ట్మెంట్ ఏంటంటే కళారంగం. కళారంగానికి చాలామంది కళాకారులు ఇంకా వెనుకబడే ఉంటారు. చాలామందికి ఏదైనా చేద్దామన్నా, ఏదన్నా పైకి రావాలి అన్నా కూడా చాలా వరకు సపోర్ట్ అనేది కావాల్సి వస్తుంది. స్పోర్ట్స్ చాలా వరకు ఒక్క క్రికెట్ని మాత్రమే ఇది చేస్తున్నటువంటి మన దేశంలో ప్రతి స్పోర్ట్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఒక జీవో. అండ్ ఇంకా హెల్త్ కంపల్సరీ, ఏదైనా సరే హెల్త్ మ్యాటర్ మాత్రం అసలు ఏ దానికి ఒక 1 NP కూడా ఖర్చు పెట్టకుండా హెల్త్ అనే దానికి చాలా ఫ్రీగా ఉండేలాగా. అండ్ ఎడ్యుకేషన్, ఇవి రెండు ఉంటే అసలు ఏదైనా కూడా సాధించవచ్చు అన్నట్టు నాకు అనిపించింది, నా చిన్న బుర్రికి తట్టింది. సో అలా ఇగ్నోర్ చేయబడిన చాలా కళారంగాలు కానీ, ఇంకా హౌస్ వైఫ్స్ కానీ, అలా ఇంకా ఎలాంటి అంటే ఇంకా చెప్పాలి అని అంటే సీనియర్ సిటిజన్స్కి కానీ, అలా వాళ్ళకి ఏదైనా అరే మా లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది అని అనిపించేలాగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచించి అది చేస్తా అనుకుంటున్నాను. సో స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలు పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన తెలంగాణ వైఖరిని వెల్లడించారు. 22A నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని రెవెన్యూ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కారమయ్యేంతవరకు పర్యవేక్షించాలని సూచించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో రాష్టంలోని పార్లమెంటు సభ్యులతో ఈరోజు జరిగిన సమన్వయ సమావేశంలో కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై చర్చించారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండ సురేఖ తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. తన కుమార్తె కొండ సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు తెలిపారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎక్స్లో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విబి జీరామ్జీ పథకం ద్వారా ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణంపై చర్చిస్తారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతిలను ఇకపై ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించనున్నట్టు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, welcome. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. తెలంగాణ విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మన తెలంగాణ గురించి మనమే ఖచ్చితంగా చెప్పుకునే ఇది నా గడ్డ అని చెప్పుకోదగ్గ మన తెలంగాణ గురించి చాలా చాలా విషయాలు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. అది స్పెషల్గా మన ట్రెడిషన్స్ గురించి, మన పద్ధతుల గురించి, ప్రతి మన గొప్పతనం గురించి, మన దగ్గర ఉన్నటువంటి చాలా చారిత్రక ఔన్నత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అందులో ఈరోజు మనకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్, ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను తీసుకొచ్చానన్నమాట. మన తెలంగాణ చేనేతలు చాలా అద్భుతమైన ఒక కథ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే సిద్దిపేట గొల్లభామ చీర. పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆ చిన్న గొల్లభామ బొమ్మే కదా. తల మీద పాలకుండ, చేతిలో ఇంకో కుండ పట్టుకొని నడుస్తున్న పాలమ్మాయి కదా. అసలు ఈ బొమ్మ చీర మీదకి ఎందుకు వచ్చిందంటే, సిద్దిపేట ప్రాంతంలో పశువులు పెంచుతూ పాలు అమ్ముకునే గొల్ల మహిళల లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన శైలి నుంచే ఈ రూపాన్ని తీసుకొచ్చారని చెప్తుంటారనమాట. అంటే ఇది ఏ డిజైనర్ ఊహించి పెట్టిన మోడర్న్ మోటివ్ కాదు. మన పల్లె జీవితాన్ని చూసి దాన్ని చీరలోనే నిలిపిన ఒక కథ అన్నమాట. అందుకే గొల్లభామ చీర కట్టుకున్నప్పుడు మనం ఒక చీర మాత్రమే కట్టుకోవడం కాదు, తెలంగాణ పల్లె జీవితంలోని ఒక చిన్న ముక్కని కూడా మనతో తీసుకెళ్తున్నట్టే అన్న ఒక మంచి ప్రౌడ్ థింగ్ అనేది మనం మోస్తున్నట్టు మనకి ఫీలింగ్ వస్తుంది. దట్స్ సో బ్యూటిఫుల్ కదా. ఎంత అసలు మన చేనేత కార్మికులకి మనం ఒక సహాయాన్ని అందించిన వాళ్ళం అవుతాము అది తీసుకునడం వల్ల. సో ఇంకా ఈ సిద్దిపేట గొల్లభామ చీర గురించి చాలా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఇప్పుడు ఈ గొల్లభామ చీరల కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ వర్షన్ కూడా ఉందన్నమాట. గొల్లభామ అనే ఒక రాణి తన గురించి ఒక చిన్న జానపద కథతో కూడా ఈ పేరు ముడిపడి ఉందని చెప్తారన్నమాట. ఈ కథ ప్రకారం ఏంటంటే, ఒక విషాదం వల్ల, ఏదో ఒక డిస్ప్యూట్ ఆర్ సంథింగ్ వల్ల రాజు రాణి విడిపోతారనమాట. తర్వాత రాణి పరిస్థితులు మారి పాలమ్ముకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు రాజే ఆమెను గుర్తిస్తాడనమాట. అలా వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. ఈ కథ ఆధారంగా 1940s మధ్యలో నుంచి చివరి దశలో గొల్లభామ అనే సినిమా కూడా వచ్చిందని ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ సమాచారం చెప్తుందన్నమాట. సో ఈ సినిమా తర్వాత సిద్దిపేట చుట్టుపక్కల కొంతమంది చేనేత కార్మికులు గొల్లభామ బొమ్మలతో చీరలు నేయడం మొదలుపెట్టారని కూడా ఆ డీటెయిల్స్లో ఉందన్నమాట. అంటే ఫ్రెండ్స్, ఒకవైపు పల్లెటూరి గొల్ల మహిళల జీవితం, మరోవైపు గొల్లభామ కథ, ఈ రెండు కలిసి ఈ చీరకి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ కదా. సో మనం చూడడానికి

ఇలా వేసేసారేమో అనుకుంటాం, కానీ ప్రతి దానికి దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. నిజంగా ఆ బ్యాక్ స్టోరీ తెలుసుకున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అలాంటి వస్తువులు, అలాంటి చీరలు ఏవి యూస్ చేసినా మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఓహో, దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎవరన్నా కల్పించినప్పుడు అరే మీ శారీ బాగుంది అని అన్నప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా, ఇది అలాంటి ఇలాంటి శారీ కాదు, దీని వెనకాల ఈ స్టోరీ ఉందని వాళ్ళకి ఆ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాం. అలా మన పిఆర్ కూడా పెరుగుతుంది. సో పిఆర్ పెరగడానికి చీరలు గొప్ప స్ట్రాటజీ అనే చెప్పాలి మరి, ఏమంటారు? ఎస్, అలాంటివి మన దగ్గర తెలంగాణలో కుప్పలు కుప్పలు బోలెడు బోలెడు దాచుంచాం, అంతే, వస్తూ ఉంటాయన్నమాట. సో అది సంగతి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆజి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. Yes, friends, ఇప్పుడు మనం సిద్దిపేట గొల్లభామ చీరల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు వీవింగ్ దగ్గరికి వెళ్దాం. బొమ్మ చీర మీద ఉంది కదా, ఏదో ప్రింట్ చేసి ఉంటారు అనుకుంటే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇదే గొల్లభామ చీరలో అసలు మ్యాజిక్. ఈ చీరలు హ్యాండ్లూమ్ మీద నేస్తారు. కాటన్ యాన్తో తయారు చేసి ట్రెడిషనల్ జాల టెక్నిక్ని ఉపయోగిస్తారనమాట. గొల్లభామ బొమ్మను ఎక్స్ట్రా వేఫ్ట్ టెక్నిక్తో నేస్తారు. అంటే ఆ గొల్లభామ మోటివ్ మెషిన్ ప్రింట్ కాదు, చేనేత ప్రక్రియలో రూపొందుతుందన్నమాట. జిఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం పల్లులో గొల్లభామ మోటివ్ ఉండడం ఈ చీరకు ముఖ్యమైన గుర్తింపు అన్నమాట. పల్లులో గొల్లభామ పెద్దగా వస్తుంది. బొమ్మ యూజువల్గా 9 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ హైట్, 5 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుందన్నమాట. అంటే ఫ్రెండ్స్, మనం షాప్లో చీరను చూసి చాలా క్యూట్గా ఉందే అని అనుకుంటాం, కానీ ఆ చిన్న బొమ్మ వెనకాల ఎంత పేషెన్స్, ఎంత హార్డ్ వర్క్ ఉందో తెలిస్తే ఆ చీర విలువ ఇంకాస్త అర్థమవుతుంది. నిజంగా మనం ఒక్క చిన్నదాన్ని చూసి జడ్జ్ చేసే ఈ కాలంలో ఇంకా కూడా అలాంటి కళాకృతుల పైన చేనేత దానిపైన ఇంకా బ్రతుకుతున్నారంటే చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. కేవలం వాళ్ళ ఒకటి ఒక ఎయిమ్, మన ట్రెడిషన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి ఫార్వర్డ్ చేయాలి అని. సో మనం కూడా దాన్ని ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనేది నాకైతే అనిపించింది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. Yes, friends. గొల్లభామ చీరను జెన్యున్గా ఎలా గుర్తించాలి అనే డౌట్ చాలామందికి వస్తుంది కదా. ఇదిగో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు సిద్దిపేట్ గొల్లభామ శారీలో గొల్లభామ మోటివ్ చాలా ముఖ్యమైన గుర్తింపు అన్నమాట. అంటే ఇది గొల్లభామ చీర అని చెప్పడానికి ఇంకేమీ లేదు, జస్ట్ గొల్లభామ నెత్తిపైన ఒక పాలకుండ, చేతిలో ఇంకోకుండా ఉంటుంది.

అదే ఐకానిక్ లుక్ అనమాట. సాధారణంగా ఈ మోటివ్స్ స్ట్రెయిట్ లైన్లో పళ్ళులో కనిపిస్తాయన్నమాట. ఇంకా వాటిని ఎక్స్ట్రా వెఫ్ట్ కాటన్ యాన్తో చేస్తారు. ట్రెడిషనల్ ఇన్ఫో ప్రకారం ఏంటంటే మోటివ్స్కి జరీ అసలు ఉపయోగించారనమాట. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చీరలో జియోమెట్రిక్ డిజైన్స్ కూడా ఉంటాయి. కాటన్తో నేసినందువల్ల కంఫర్టబుల్గా ఉండటం ఈ చాలా ఈ చీర ప్రత్యేకత అనమాట. అంటే ఒక సైడ్లో ట్రెడిషనల్ బ్యూటీ, మరొక సైడ్లో ఎవ్రీడే కంఫర్ట్. అందుకే గొల్లభామ చీరకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో నాకేమనిపించిందంటే మనం చాలా వరకు కంఫర్టబుల్గా చూస్తున్నాం కదా ఈ మధ్యలో, చాలామందిని గమనించాను, దే మోర్ ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ ట్రెండ్ అనమాట. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా నేనైతే అంతే, ప్రతి ట్రెండ్ని ఫాలో అవ్వను, నా కంఫర్ట్ని చాలా చూసుకుంటూ ఉంటారనమాట. అది యాప్ట్ అనిపించింది మన గొల్లభామ చీర. ఏమంటారు అట్లుంటుంది మన తెలంగాణతోటి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఇప్పుడు అసలైన ప్రౌడ్ మూమెంట్ ఫ్రెండ్స్. సిద్దిపేట గొల్లబామ చీరకి జిఐ ట్యాగ్ ఉంది. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రత్యేకమైన ఉత్పత్తికి సిద్దిపేట ప్రాంతంలో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని అఫీషియల్గా గుర్తించడం అన్నమాట. భారత ప్రభుత్వం జిఐ డేటాబేస్ ప్రకారం సిద్దిపేట గొల్లబామ అప్లికేషన్ 2009లో ప్రభుత్వ జిఐ ఫైల్ అయిందన్నమాట. రిజిస్ట్రేషన్ ఏమో 2012లో మార్చ్ 19 జరిగింది. అప్లికెంట్గా హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సిద్దిపేట నమోదైందన్నమాట. తెలంగాణలో హ్యాండ్లూమ్ ట్రెడిషన్కి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది ఎక్కడైనా తయారయ్యే చీర కాదు. సిద్దిపేట పేరు వినగానే గుర్తొచ్చే ఒక ప్రత్యేకమైన చేనేత ఐడెంటిటీ. అందుకే జిఐ ట్యాగ్ అనేది ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదు, ఆ చేనేత కళాకారుల స్కిల్కి ఇచ్చిన అఫీషియల్ రికగ్నైజేషన్ కూడా. కానీ ఫ్రెండ్స్, ఈ కథలో మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక సైడ్ ఉంది. ఒకప్పుడు గొల్లభామ చీరల వీవింగ్లో వేలాది మంది చేనేత కార్మికులు ఉండేవారని చెప్తుంటారనమాట. 1970స్లో ఆల్మోస్ట్ 2000 వీవర్స్ ఉండేవాళ్ళు అనమాట. 2019 నాటికి చాలా చాలా దారుణంగా 6-7 వేళ్ళ మీద లెక్క పెట్టే వీవర్స్ అయిపోయారనమాట. సో 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఇది తెలిసిందనమాట. మనం ఒక బ్యూటిఫుల్ శారీని చూస్తున్నాం, కానీ దాని వెనకాల ఒక కళను నిలబెట్టడానికి పోరాడుతున్న వీవర్స్ కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సిద్దిపేటలో హ్యాండ్లూమ్ సెక్టార్ కోసం స్కీమ్స్, యాన్ సబ్సిడీ వంటి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, గొల్లబామ చీరను కొనడం అంటే ఒక చీర కొనడం మాత్రమే కాదు, మన తెలంగాణలో తరతరాలుగా వస్తున్న ఒక హ్యాండ్లూమ్ ట్రెడిషన్కి మన వంతు సపోర్ట్ ఇవ్వడం కూడా. ఒక చిన్న గొల్లబామ బొమ్మలో ఒక పల్లె కథ ఉంది, ఒక కళాకారుడి శ్రమ ఉంది, ఒక ప్రాంతం ఐడెంటిటీ ఉంది. అంటే మన సిద్దిపేట గొల్లబామ చీర అన్నిటికంట చాలా చాలా ప్రత్యేకం. సో ఆ వీవర్స్ని పెంచే బాధ్యత మనందరి, మన తెలంగాణ ప్రజలందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అకేషన్కి ఇయర్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా ఎక్కడైనా హ్యాండ్లూమ్ స్టోర్స్కి వెళ్ళి కానీ, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వెళ్ళి కానీ, ఖచ్చితంగా ఒక్కరంటే ఒక్కరైనా ఖచ్చితంగా ఒక్కసారి అన్నా సిద్దిపేట గొల్లబామ చీరలు స్పెసిఫిక్గా అడిగి కొనుక్కోండి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణని గర్వంగా చెప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో, తెలంగాణకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో నా తరపు నుంచి ఖచ్చితంగా నేనైతే ఒక సిద్దిపేట గొల్లబామ చీరని ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాను. సో మీరు కూడా అదే చేయండి, ఖచ్చితంగా మనం అది కొనుక్కోవాల్సిందే. ఏమంటారు? నాకైతే అలా అనిపించింది. సరే, తర్వాత మీ ఇష్టం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. You're so sexy, baby. You're one in the galaxy, baby. Na heart alone na mixing.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా వస్తువు కోసం వెతికి వెతికి చివరికి అది ఏ ఎక్కడ దొరకక అది మీ ముందే ఉందని గుర్తించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్. కీస్ కోసం ఇల్లంతా వెతుకుతాం, ఫోన్ కోసం ఫోన్నే వెతుకుతాం, గ్లాసెస్ తల మీద పెట్టుకొని నా గ్లాసెస్ ఎక్కడ అంటాం. ఇది మనకి మాత్రమే జరుగుతుందనుకుంటే కాదు. మన బ్రెయిన్ ఒక వస్తువు కోసం సెర్చ్ చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్లేస్ మీదే ఎక్కువ అటెన్షన్ పెడుతుందన్నమాట. అంటే మనం అనుకుంటాం కదా, అయ్యో ఇక్కడ పెట్టుండొచ్చు అక్కడ పెట్టుండొచ్చు అనేసి. సో మన బ్రెయిన్ అదే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, అది ఎక్కడ ఎదురుగా ఉన్నదనేది చూడదు. సో ఇకపై ఏదైనా కనిపించకపోతే ఒక్క చిన్న ట్రిక్ ట్రై చేయండి. వెంటనే ప్యానిక్ అవ్వకుండా 2 సెకండ్స్ ఆగండి. లాస్ట్ టైం దాన్ని ఎక్కడ యూజ్ చేసామో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలాసార్లు మన వస్తువులు పోవు, మన అటెన్షన్ మాత్రమే పోతుంది. సో అదన్నమాట సంగతి. సో ప్యానిక్ అవ్వకుండా జస్ట్ 2 మినిట్స్ అలాగే ఉండండి, లేకపోతే దాని గురించి ఒక 5 మినిట్స్ మర్చిపోయి దాని తర్వాత వెతకడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది ఆ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది రాదు. ఒక్కొక్కసారి చాలా కాస్ట్లీ ఐటమ్స్ని మర్చిపోతాము, అవి అక్కడే ఉంటాయి, దగ్గరలోనే ఉంటాయి, కానీ అక్కడ ఉన్న విషయం మనకు అర్థం కాదు. అప్పుడు మనం పడే బాధ వర్ణనాతీతం అసలు కదా. రీసెంట్గానే నాకు కూడా అలా ఒకటి జరిగింది. నా ఒక సన్ గ్లాసెస్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను అనుకున్నాను. ఒక బాక్స్లో పెడతాను యూజువల్గా, ఆ బాక్స్లో పెట్టాను అని అనుకున్నాను, కానీ ఆ బాక్స్ కింద పెట్టాను ఆ రోజు హడావుడిలో. కానీ ఎంత టెన్షన్ పడ్డానంటే ఆ ఒక 5-10 మినిట్స్ అప్పా పోయాయా అనుకుని. అంటే కొన్ని వస్తువులకి మనం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం కదా, సో దాని గురించి చెప్పానన్నమాట. సో అది సంగతి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మీకు ఒక ఫన్నీ హ్యాబిట్ ఉందా? బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి డోర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్నానా, కీస్ తీసుకున్నానా, పర్స్ ఉందా అంటూ మళ్ళీ రూమ్లోకి రావడం. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, అలా మల్టిపుల్

టైమ్స్ చెక్ చేస్తూనే ఉంటాం, మల్టిపుల్ టైమ్స్ అలా జరుగుతూనే ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. బయటికి వెళ్లే ముందు ఒక ఫిక్స్డ్ స్పాట్లో కీస్, పర్స్, వాచ్, ఛార్జర్ లాంటివి పెట్టే హ్యాబిట్ చేసుకోండి. ప్రతిరోజు అదే ప్లేస్. మొదట్లో మనకి చిన్న విషయం లాగానే అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు కన్సిస్టెంట్గా చేస్తే మన బ్రెయిన్కి కీస్ అంటే ఈ ప్లేస్ అని ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. అంటే ఫ్రెండ్స్, మన లైఫ్లో పెద్ద చేంజెస్ చేయడానికి ప్రతిసారి హ్యూజ్ ప్లాన్స్ అవసరం లేదు. ఒక చిన్న హ్యాబిట్ని కరెక్ట్గా ఫాలో అవుతే చాలు, మనం రోజు మనం వేస్ట్ చేసి చాలాసేపు సేవ్ అవుతుంది అన్నమాట. ఎస్, ఇది ఇవాల్టి మన జెన్జీ హలో రెయిన్బో తెలంగాణ అండ్ రిమ్జిమ్ హైదరాబాద్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై బై, టేక్ కేర్. చాలా బాగా ఉండండి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: شیر سمات فرمائے گا.
1: درویش بھی دہلیز پہ آواز اگر دے,

बिजू, ए बिजू, ए मुन्नी, तुम भी गाओ। ऐसे नहीं, बोलो मैं।